ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్లినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు అన్నారు శ్రీశ్రీ. నిలయంలో సమయం 5:58 దాటి 56 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో గణపతి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కేఈ స్థలసాయి.
1: పున్నామ నరకాత్రాయతే ఇది పుత్రః అని, పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అని చాలామంది తండ్రులు పుత్ర సంతానం కలగ్గానే పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఉంటారు. కుల పెద్దలు కూడా వంశాంకురం కలిగాడని ఆనందపడతారు. వాస్తవానికి ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడే నిజమైనటువంటి ఆనందం. వంశానికి వన్నె తీసుకురావలసినటువంటి పుత్రుడు అల్లరి చిల్లరగా మారితే కన్నవారు పడే ఆ బాధ వర్ణనాతీతం. బంధుమిత్రుల దగ్గర, సమాజంలో కూడా మూర్ఖపుత్రుని కారణంగా వాళ్లు తలెత్తుకోలేక కృంగిపోతారు. అందుకే సుమతీ శతకారుడైనటువంటి బద్దెన కవి అంటాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అంటాడు. తండ్రికి పుత్రుడు కలిగినందుకు పొందవలసిన

0: అటువంటి సంతోషం పుత్రుడు పుట్టగానే కలగదు. వాని గుణగణాలను విద్యాబుద్ధులను నడవడిని చూచి లోకులు పొగుడుతుంటే అప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. కొరగాని కొడుకు పుడితే తండ్రికి అంతకు మించిన నరకం ఏముంది? అందుకే మరొక పద్యంలో అంటాడాయన, కొరగాని కొడుకు పుట్టిన కొరగా మీయ కాదు తండ్రి గుణముల చరచున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరుకున దీపెల్ల చరచు సిద్ధము సుమతి అంటాడు. చెరుకు గడ చివర కంకి ములిస్తే ఆ చెరుకు తీయదనమంతా చెడుతుంది. అలాగే అప్రయోజకుడైన పుత్రుని వల్ల తండ్రి సంపాదించిన మంచి పేరు కూడా తుడిచిపెట్టుకుపోతుంది, చెడ్డ పేరు వంశానికంతా సంక్రమిస్తుంది. పూర్వం దక్షిణాపథంలోని మహిళారోప్యము అనేటువంటి నగరాన్ని అమరశక్తి అనేటువంటి రాజు పరిపాలించేవాడు. అతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అనే ముగ్గురు అప్రయోజకులైనటువంటి పుత్రులు పుట్టారు. ధనానికి కీర్తికి కొదువలేని ఆ రాజు తన మూర్ఖపుత్రుల కారణంగా చాలా దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన తన అమాత్యులతో అంటాడు, అజాత మృతమూర్ఖేభ్యో మృతాజాతవు సుతౌ వరం యతస్తౌ స్వల్ప దుఃఖాయ యావజ్జీవంజడోదహేత్ అని వాళ్లతో వాపోతాడు ఆయన. అంటే దాని అర్థం, తల్లిదండ్రులకి సంతానాన్ని గురించిన దుఃఖం మూడు విధాలుగా ఉంటుందిట. ఒకటి, సంతానం కలగకపోతే అయ్యో సంతానం లేదే అనేటువంటి దుఃఖం. రెండోది, సంతానం పుట్టగానే మరణిస్తే అయ్యో ఏ ముద్దు ముచ్చటలు తిరగకుండానే సంతానం మృతి చెందిందే అనే దుఃఖం. మూడోది, కలిగిన సంతానం అప్రయోజకమైతే కలిగే దుఃఖం. ఈ మూడింటిలో సంతానం లేకపోయినా పుట్టి మరణించినా కలిగేటువంటి దుఃఖం చాలా స్వల్పమైనది. కానీ అప్రయోజకము మూర్ఖము అయిన సంతానం వల్ల కలిగే దుఃఖం అపరిమితమైనది. అది బ్రతుకున్న కాలం దహించి వేస్తుంది అని ఆ శ్లోకానికి అర్థం. ఒక వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంక్రమించాలి అనంటే దానికి కారణం ఆ వంశంలో పుట్టినవాడు విద్యావంతుడో ధనవంతుడో మంచి నడవడిక కలవాడో అయి ఉండాలి. విద్యా ధనముల కంటే కూడా మంచి నడవడిక ముఖ్యం. విద్య కాని ధనం కాని ఉన్నవాడికి మంచి నడవడిక అలవడకపోవచ్చు, కానీ మంచి నడవడిక కలవాడికి వాటంతటవే విద్యాధనాలు సమకూరుతాయి. సచ్చారిత్రము కల ప్రయోజకుడైనటువంటి పుత్రుడు తండ్రి మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు, తండ్రికి వంశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులను కలిగిస్తాడు. అందుకే తండ్రికి పుత్రోత్సాహం పుత్రుణ్ణి లోకులు పొగుడుతున్నప్పుడే కలుగుతుంది.
1: మీరింతవరకు శ్రీ కేఈ స్థలసాయి సమర్పించిన సుభాషితం విన్నారు.

చేపల పట్టుబడి మార్కెటింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. చేపల పెంపకంలో చేపల పట్టుబడి కూడా అత్యంత కీలకమైన అంశం. పెంచిన చేపలను సకాలంలో సరైన విధంగా పట్టుబడి చేసి మార్కెటింగ్ చేయకపోతే ఎక్కువ నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. చేపలను నీటి నుండి బయటకు తీసిన వెంటనే తాజా స్థితిలో మార్కెటింగ్ చేసినప్పుడే మంచి గిట్టుబాటు ధరను పొందవచ్చు. నాణ్యత లోపిస్తే గిట్టుబాటు ధర లభించదు. ఒక్కోసారి నిర్లక్ష్యంతో కూడా పూర్తిగా నష్టపోవలసి వస్తోంది. ఇందుకు కారణం చేపల పట్టుబడిలో తగిన ప్రణాళిక లేకపోవడమే. మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా దీనికి తగిన కారణం అని అనుకోవచ్చు. పట్టుబడి తర్వాత మార్కెట్కు తరలించడంలో సమన్వయం కొరవడడం కాబట్టి చేపల పట్టుబడిలో కూడా

0: అనేక కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటోంది. మత్స్యకారులు సరైన ఏర్పాట్లు చేసుకొనక పట్టుబడి చేసినట్లయితే ఎక్కువసేపు ఎండలో కుప్పలుగా పోసి ఉంచడం, సరిపడే ఐస్ లేదా ప్యాకింగ్ సిబ్బంది లేక ఆలస్యంగా ప్యాకింగ్ చేయడం వల్ల కూడా చేపల నాణ్యత దెబ్బతింటోంది. పట్టుబడి అయిన చేపలను మంచి నీటితో శుభ్రపరచకపోవడం, నేలపై ఇష్టం వచ్చినట్లుగా విసిరివేయడం, గాయపరచడం, గ్రేడింగ్ చేయకపోవడం, సరిపడా ఐస్ లో పెట్టకపోవడం వల్ల కూడా చేపల నాణ్యత తగ్గిపోతోంది. ఫలితంగా గిట్టుబాటు ధర లభించక నష్టాల బారిన పడాల్సి వస్తోంది. కాబట్టి చేపల పట్టుబడిలో కొన్ని అంశాలను పాటించాల్సి ఉంటుంది. మత్స్యకారులు పట్టుబడి చేసే ముందు చేపల పట్టుబడికి ముందు ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. అన్నింటినీ సమకూర్చుకున్న తర్వాతనే పట్టుబడిని ప్రారంభించాలి. చేపలు పట్టే ఒక రోజు ముందు కావలసిన వలలు, సరిపడా మనుషులు, తగినంత ఐసు, ప్లాస్టిక్ ట్రేలు, థర్మాకోల్ బాక్సులు, టార్పాలిన్ షీట్స్, టెంట్ ఇలాంటివి సమకూర్చుకోవాలి. చేపలు అధిక ఉష్ణోగ్రతల్లో త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీలైనంత వరకు చేపల పట్టుబడిని చల్లని వేళల్లో, అంటే ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో చేయాలి. సత్వర పట్టుబడికి గాను తగినంత కూలీలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. పట్టుబడి ఆలస్యమైతే తర్వాత ప్రక్రియ కూడా ఆలస్యమై అస్తవ్యస్తమవుతోంది. కాబట్టి పట్టుబడి కాలంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పట్టుబడి అయిన చేపలను మంచినీటిలో శుభ్రపరిచి టార్పాలిన్ కవర్పై మట్టి తగలకుండా పోయాలి. దీనిపై ఎండ తగలకుండా టెంట్ వేయాలి. చేపల ప్యాకింగ్ ఆలస్యం అయ్యేలా ఉంటే చేపలపైన ఐస్ చల్లుకోవాలి. వీటిపై ఇంకో కవర్ను కప్పాలి. చేపలు పట్టే చెరువు దగ్గరకు చేపలను రవాణా చేసే పెద్ద వాహనాలు దారి సరిగా లేక రానట్లయితే పట్టుబడి అయిన చేపలను ట్రాక్టర్ల సహాయంతో లేదా చిన్న చిన్న ట్రాలీ ఆటోలతో పెద్ద వాహనాల దగ్గరకు చేర్చుకోవాలి. ఈ రవాణాలో కూడా చేపలను తక్కువ పరిమాణం గల ఐస్ చల్లి తీసుకెళ్లడం అన్ని విధాలా శ్రేయస్కరం. పట్టుబడి అయిన చేపలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని త్వర త్వరగా తూకం వేసి ట్రేలలో సరిపడే ఐస్ వేసి ప్యాకింగ్ చేయాలి. గాయపడిన చేపలను, మంచిగా ఉన్న చేపలను వేరు చేసి వీటిని విడిగా ప్యాక్ చేయడం ఎంతో మంచిది. సుమారుగా 20 గంటల్లో మార్కెటింగ్ చేసే చేపలను ప్లాస్టిక్ ట్రేలలో మరియు 30 గంటల్లో లేదా ఆపై మార్కెటింగ్ చేసే చేపలను థర్మాకోల్ బాక్సులో ప్యాక్ చేయాలి. చేపల ప్యాకింగ్లో పొడి అంటే క్రషర్ చేసిన ఐస్ను వాడటం ఎంతైనా మంచిది. ట్రేలలో చేపలను ఐస్ను 1:1 నిష్పత్తిలో వేయాలి. అంటే ఒక ట్రేలో 50 కిలోల చేపలకు 50 కిలోల ఐస్ను వేసుకోవాలి. ఐస్ మరియు చేపలను బాక్స్ ట్రేలలో ఒక వరుసలో వేయాలి. అంటే మొదటి వరుస ఐస్, దానిపై చేపల వరుస, ప్లస్ ఐస్ వరుస, తర్వాత చేపలు, తర్వాత ఐస్ వరుసగా వేసి ప్యాక్ చేసుకోవాలి. చేపల ప్యాకింగ్ ను చెట్టు నీడలోనూ లేదా టెంట్ నీడలో చేపట్టాలి. ప్యాక్ చేసిన చేపల ట్రేలను లేదా బాక్సులను వాహనంలోకి సరిపడినన్ని వరుస క్రమంలో ఎక్కించాలి. చేపల రవాణా కూడా చల్లటి వేళలో చేయడం అన్ని విధాల మంచిది. వాహనం పూర్తిగా లోడ్ అయిన తరువాత ఎక్కువ ఆలస్యం చేయకుండా మార్కెటింగ్ ప్రదేశానికి సురక్షితంగా చేర్చుకోవాలి. కాబట్టి సరైన అవగాహనతో చక్కటి సమన్వయంతో చేపల పట్టుబడిని చేయాలి. ఈ విధంగా చేపల పట్టుబడి ముందు, పట్టుబడి తరువాత తగిన మెలకువలను పాటిస్తే జరిగే నష్టాలను అరికడుతూ వినియోగదారునికి నాణ్యమైన చేపలను అందించడంతో పాటు మంచి లాభాలను కూడా పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు చేపల పెంపకంలో ముఖ్యమైన పట్టుబడి, మార్కెటింగ్ వివరాలు తెలుసుకున్నారు. ఈనాటి రైతు సమాచారం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు వింటారు. 100.1 మెగాహెడ్స్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:20 తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం ప్రత్యక్ష ప్రసారం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 7:45 సాహితీ సౌరభాలు సాహితీ కార్యక్రమం వింటారు. ఇందులో తెలుగు భాష ఔన్నత్యం గురించి బి విజయభారతి దేవి గారి ప్రసంగం.

వింటారు. ఎనిమిది గంటలకు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి వింటారు. నాకు నచ్చిన పాట శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట. ఈ కార్యక్రమం 9:30 ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. అనంతరం ప్రపంచ సంజ్ఞా భాషా దినోత్సవం సందర్భంగా ఎదుటివారి ఆలోచన విధానాన్ని తెలుసుకుందాం. ప్రసంగం వింటారు. అనంతరం ఆయుర్వేదంలో ఔషధ మొక్కలు వివరాల గురించి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామంచి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి గద్దె చంద్రకాంత. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షహనాయి వాదనం వింటారు. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో మహిళలపై అరాచకాలు నివారణ ప్రసంగం వింటారు. అలాగే పండ్ల తొక్కలతోనే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రసంగం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0874429538, మరొక నంబర్ 2950399. అనంతరం చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం, ఇందులో పత్తి పంటలో పూత కాయదశలో ఆశించే గులాబీ రంగు పురుగుల లక్షణాలు యాజమాన్య పద్ధతులు తెలుసుకుంటారు. అలాగే ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను

0: ఈ ఏడాది డిసెంబర్ లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో ఎన్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేటికి చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెటికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క ప్రకృతి సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి ఎండిఎస్ కింద కల్టివేషన్ చేయాలని.
0: వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
2: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంది. భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0893345037 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం

0: 11 గంటలకు ప్రసారమవుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ లోని ఏక్తా నగర్ లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 ఏడీ చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్టాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
2: ప్రవాచికా రచా ఝా. అథ వార్తాః. రాష్టపతి పదాసీనా ద్రౌపది ముర్ముః అద్య గుజరాతస్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య 75వ వార్షికే దీక్షాంత సమారోహే భాగం భదిష్యతి. समारोहावधौ राष्ट्रपति पदासीनया मुर्मू वर्यया 600-12,000 विद्यार्थिभ्यः उपाधयः प्रदास्यति. स्नातक स्नातकोत्तर कार्यक्रमेषु शैक्षणिकोपलब्धिभ्यः सा विद्यार्थिभ्यः सुवर्ण

0: పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరే బ్రహ్మ కుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గతే సా విశ్వస్య నవ నిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తే జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతిః గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః హ్యః గుజరాతస్య ఏకతా నగరే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజితే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతి. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతి రాష్ట్రపతిః ముర్ముః ఉక్తవతి యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యాణాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
1: यहाँ अनेक भाषाओं एवं विभिन्न क्षेत्रों में बनी फिल्मों से जुड़े लोग उपस्थित है. सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती. भारतीय फिल्मों में हम भारत के लोगों के सपने परंपरा संघर्ष और भविष्य की संभावनाएं भी है. उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है. ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं.
0: समारोहे सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णव घोषितवान् यत् राष्ट्रीय चलचित्र पुरस्कार समारोह अधुना देशस्य प्रमुखेषु पर्यटन स्थलेषु आयोजयिष्यन्ते. सह राज्येभ्यः केन्द्र शासित प्रदेशेभ्यश्च भविष्ये पुरस्कार समारोहाणाम् आतिथ्याय प्रमुख स्थलानां चयनं कर्तुम् आह्वानं कृतवान्. समारोहे राष्ट्रपति वर्यया देशस्य आहत्य विभिन्नेभ्यः भागेभ्यः आगतेभ्यः द्विनवति पुरस्कार विजेतृभ्यः सम्माननं प्रदत्तम्. प्रसिद्धः कन्नड अभिनेता अनंत नागः भारतीय चलचित्र क्षेत्रे पञ्चदशकाधिक काल पर्यन्तं प्रदत्तस्य उत्कृष्ट योगदानस्य कृते प्रतिष्ठितेन दादा साहब फाल्के पुरस्कारेण सम्मानितः. प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः नवदल्ल्याम् उडुपि इत्यत्र श्री पेजावर अधोक्षज मठस्य श्री श्री विश्व प्रसन्न तीर्थ स्वामिना अन्यैः गणमान्यैः च सह मिलितवान्. अस्मिन् अवसरे श्री मोदिना पद्म विभूषण यतिकुला चक्रवर्ती श्री विश्वेश तीर्थ स्वामिनः जन्म शताब्दी समारोहस्य प्रतीक चिह्नस्य अनावरणं कृतम्. सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे प्रधानमंत्री उक्तवान् यत् श्री विश्वेश तीर्थ स्वामिनः भक्त्या ज्ञानार्जनेन सेवया च परिपूर्णं जीवनं असंख्य जनान् निरन्तरं प्रेरयति. सः उक्तवान् यत् तस्य जन्मशताब्द्याः उपलक्ष्ये क्रियमाणाः विविधाः उपक्रमाः तस्य महनीयादर्शान् अग्रे नेतुम् अधिकं साहाय्यं करिष्यन्ति. भारतर्तु विज्ञान विभागेन आगामिषु द्विदिवसेषु छत्तीसगढ़ ओडिशा तटीय आंध्रप्रदेश तेलंगानानां पृथक पृथक स्थलेषु प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्त वर्णपरा संचेतना प्रसारिता अस्ति इति वार्ताः.
2: आकाशवाणी हैदराबाद केंद्रम మెదక్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్ గారు.
3: మెదక్ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం సమర్థవంతంగా నడుస్తుందని జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో వనమాసం కార్యక్రమంలో భాగంగా 492 గ్రామ పంచాయతీలకు గాను 12,20,363 చెట్లు నాటే విధంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు అందులో 7,28,000 మొక్కలు నాటినట్లు తెలిపారు. వీటితో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేశామన్నారు. వీటితో పాటు జిల్లాలో 1,60,000 జాబ్ కార్డులు ఉండగా అందులో 1,19,000 కార్డులు సమర్థవంతంగా నడుస్తున్నాయని ప్రస్తుతం ఉపాధి హామీ పనులు

0: 9,000 మందికి రోజువారీగా పని కల్పిస్తున్నట్లు చెప్పారు. కాగా జలసిరిలో భాగంగా జిల్లాలో 1,200 నీటి నిల్వ గుంతలకు గాను 321 పూర్తయ్యాయని, వీటితో పాటు గ్రామాలలో వ్యక్తిగత సోక్ పిట్స్ 2,300 రాగా దాదాపు 300 సోక్ పిట్స్ పూర్తయ్యాయని అన్నారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో రైతులు పంట మార్పులు చేసుకున్నారు. వరికి బదులుగా కంది, మిరప, వేరుశెనగ, పెసరు, మొక్కజొన్న వీటితో పాటు జిల్లాలో దాదాపు 481 ఎకరాలలో ఆయిల్ పామ్ పండిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ చెప్పారు. జిల్లాలో 3,00,000 ఎకరాలలో వరి పంట వేశారని, వేసిన పంటకు దాదాపు 12,000 ఎకరాల వరికి మొగిపురుగు తగలడంతో చీడపురుగుల ప్రభావం రైతులపై ఉంటుందని, అందుకే పంట మార్పిడులు పద్ధతులు పాటించాలని, రైతులకు ముందస్తు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మెదక్ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ అన్నారు. జిల్లాలోని చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు, అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఆరోగ్యకరమైన సమస్యలు ఉన్న చోట్ల పరిశుభ్రత అపరిశుభ్రతపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, వీటితో పాటు నీటి నిల్వ గుంతలలో ఆయిల్ బాల్స్ తప్పనిసరిగా వేయించాలని గ్రామ సర్పంచులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కాగా జిల్లాలో ప్రసవాల సంఖ్య అధికంగా ఉందని వెల్లడించారు. మెదక్ జిల్లాలో సెప్టెంబర్ 17 ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన చారిత్రాత్మక రోజు అని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన వేడుకలకు మంత్రి వివేక వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోలీసు అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
1: ఇంతవరకు ఆర్ గంగారాం గౌర్ గారు అందించిన మెదక్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00-1800-1178-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని ప్రవిజన్ ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్ వెయిట్ లిఫ్టింగ్ 49

0: వంద కేజీల ఫైనల్లో వీరభాయచాను పోటీలో పాల్గొంటారు. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తనగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేస్తారు. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ, భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
1: सभी भाषाओं और क्षेत्रों की फिल्मों में हमारे भारत की छवि दिखाई देती है. भारत की फिल्मों में भारत के लोगों के सपने, परंपरा, संघर्ष से और भविष्य की संभावनाएं भी है. फिल्म कलाकार बहुत लोकप्रिय होते हैं, उनमें देशवासियों को, विशेषकर युवाओं को प्रभावित करने की असीम क्षमता होती है. जो
0: చలనచిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత, భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముక్క నిలిచే, వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు, కార్మికుల శ్రమకు తగిన గౌరవం, సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: आप सब क्रिएटिव इकोनॉमी के प्रमुख प्रतिनिधि है. आप सब ये ध्यान रखें कि इस इकोनॉमी को योगदान देने वाले मजदूरों, छोटे कलाकारों, सहायकों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్టపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తన తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి, సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలను మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు

0: ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్లు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్ షాప్ లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమాపేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికెలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్ ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ వాల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమాపేశంలో పాకిస్తాన్, భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాలను తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్లు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో 4 రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్ బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈ రోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సెల్స్ రోయింగ్ ఫైనల్ కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్ లో రోషిబీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈ రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల జతో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

శృతులయలు చిత్రం నుండి వాణిజ్యరం పాడిన పాటను విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 7:20 కు రావస్తోంది. ప్రకటించిన అంశం మరికాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు చివరి రోజు చక్ర స్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్లీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్ర స్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణ నక్షత్రం రోజు చక్ర స్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు

ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్దశేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్ర స్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేస్తూ ఉన్నారు. అందులో ఈ రోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా చూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ చూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్ములను ఒక రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ అర్చక స్వామిని కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపదండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు 2 ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్ర స్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామి అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్య అని చక్కగా ఆ తైలంలోను ఆ చూర్ణంలోను హరిద్ర అంటే పసుపులోను దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దినేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చేయాలని, కొన్ని సాయంత్రం పూటే చేయాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చేయాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాతు పగటిపూటే చేయాలి. రాత్రిపూట చేసినట్లయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప
నివృత్త్యర్థం, అశ్వమేధ ఫల అవాప్త్యర్థం, లోక కళ్యాణార్థం, తుష్ట్యర్థం, తుష్ట్యర్థం, శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

0: ఇస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యం అక్షతోదకం తూర్ నాలుగు కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుశోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహం అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేషాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నపన తిరుమలను నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారను స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తుము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆవరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామి వారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాధ్యక్షిత పాద పద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధరాయినమహం శ్రీవేంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధరాయినమహం శ్రీవేంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవమృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అనన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ

ఉత్సవాన్ని ఆ శాస్త్రాదిత్యా వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నవయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ వర గుణ స్తోమ భూషణ ఎని భజ స్థాన కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలా మంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్లేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటోంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో 5 ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా ఆ కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు 3 మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా ఏం చేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో పుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క

0: అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానం పెట్టుకొని, ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు, శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్ర స్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవాడు, శాస్త్ర విహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపడ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్ర స్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటి జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైహి చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ శుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు, చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్లి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వారును కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము, ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహ అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకుని అందులో నివసిస్తూ

స్వామికి పక్కనే పుష్కరిణి స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీష పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి రూప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. దగ్గర దాపు కోటానుకోటి తీర్థాలున్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్య స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్ట్వాచ మహద్భుతం సర్వ పాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్వామి పుష్కరిణిని చూస్తేను. పృథివ్యాం యాని తీర్థాన్ని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి వర్తంతే వెంకటాహ్వయ భూధరే. ఈ పుష్కరిణికి అంత పేరు అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమి పైన ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరిణిలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరిణిలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురిష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటుండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దదన ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికి భక్తులందరికీ కూడా ఆరోగ్యము యశస్సు కీర్తి కలుగుతుంది. ఆద్యైన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశస్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున, స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనమిక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేల జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేల జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్య నాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యం అంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్ర స్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్లి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు
ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో నిర్వహించి చెప్పడం జరిగింది. దివ్యమాల్యాం భరధరం.

0: దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఎన్మూలే సర్వతీర్థాని, ఎన్మధ్యే సర్వదేవతాహ, యదగ్రే సర్వవేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసి వృక్షము. ఆ తులసి దళాలను స్వామి వాళ్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం సాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు గాని పాలు గాని లేక నీరు గాని సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోహ ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవాన్నిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరకే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం అన్ని కూడా కలిగి ఉంటాయి. ఏత ఉత్సవేన దేవేశ సుప్రీత భవేతో అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతుర్వర్ణ్యం సమృద్ధి, గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వ వర్ణాల వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పారి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్ర ధారలతో స్వామివారికి ఆ స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ

0: వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

కే రామాంజనేయులు, కే వాసుదేవ కుమార్, ఏ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల

0: తను మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20 వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్లీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి
1: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ సర్వీస్ టీచర్ల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2011కు ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు టెట్లో అర్హత సాధించడం తప్పనిసరిగా మారడంతో ఏపీ స్పెషల్ టెట్ 2026కు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2011కు ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి అని సుప్రీంకోర్టు గత సంవత్సరం తీర్పు వెలువరించింది. అదే అభిప్రాయాన్ని ఈ ఏడాది సైతం మరోసారి ధృవీకరిస్తూ పదవీ విరమణకు 5 ఏళ్లకు పైగా సర్వీసు మిగిలిన ఉన్నవారు నిర్దేశిత గడువులోగా టెట్లో అర్హత సాధించాలని ఆదేశించింది. ఇందుకోసం అర్హులైన ఉపాధ్యాయులకు తగినన్ని అవకాశాలు కల్పించాలని పేర్కొంది. సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా ఏడాదిలో 2 సార్లు 6 నెలల వ్యవధిలో టెట్ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిఈడి డిఎల్ఈడి వంటి టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఏటా 2 సార్లు టెట్ను నిర్వహిస్తూ ఉన్నారు. అదే తరహాలో నేషనల్ టెట్ను సైతం ఇకపై ఏటా 2 సార్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించనుంది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగాలన్నా ప్రమోషన్ పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. స్పెషల్ టెట్ ఉత్తీర్ణతకు జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. అయితే స్పెషల్ టెట్ అర్హతను భవిష్యత్తులో ప్రత్యక్ష ప్రాతిపదికన జరిగే ఉద్యోగాల నియామకాలకు అర్హతగా పరిగణించారు. అదేవిధంగా మరేదైనా

0: ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్షకు హాజరు కావాలంటే కూడా అభ్యర్థులు ఏపీ సాధారణ టెట్, సీటెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్థానిక సంస్థలు, ఏపీఆర్ ఈఐఎస్, గవర్నమెంట్ వెల్ఫేర్ సొసైటీస్, రెసిడెన్షియల్స్, ఏపీ మోడల్ స్కూల్స్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు ఏపీ స్పెషల్ టెట్ 2026కు దరఖాస్తు చేసుకోవాలి. ఏపీ స్పెషల్ టెట్ 2026 పేపర్ 1, పేపర్ 2 రెండు విధాలుగా నిర్వహిస్తారు. డిఎల్ఈడి, బిఈడి అర్హతలు రెండూ కలిగి ఉన్న ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు పేపర్ 1కి అర్హులు. స్కూల్ అసిస్టెంట్లు, టీజీటీలు, లాంగ్వేజ్ పండిట్లు, హైస్కూల్ హెడ్ మాస్టర్లు పేపర్ 2 పరీక్ష రాసేందుకు అర్హులు. 1 నుంచి 5వ తరగతులు బోధించే ఉపాధ్యాయులు పేపర్ 1కి, 6 నుంచి 8వ తరగతులు బోధించే టీచర్లు పేపర్ 2కు హాజరు కావాలి. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 2 పేపర్లు రాసుకునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా http://cse.ap.gov.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి http://cse.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు పంపించుకోవాలి. హాల్ టికెట్ల డౌన్లోడ్ అనేది అక్టోబర్ 5, 2026 నుంచి ఉంటుంది. పరీక్షను అక్టోబర్ 11, 2026 నుంచి అక్టోబర్ 21, 2026 వరకు నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 24, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట కార్యక్రమం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులు తామరా బురద పుల్లా.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
9: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
8: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసీ.
10: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ

0: కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు యమున, మాది సుజాత్ నగర్. నాకు నచ్చిన పాట ఓ పాపాలాలి సినిమా. మాటే రాణి చిన్న కాని కళ్ళు పలికే ఊసులు,

0: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: నా పేరు షారిక్, నేను కోవూరు నుంచి నెల్లూరు జిల్లా. నాకు నచ్చిన పాట జానకిరాముడు చిత్రం నుంచి నీ చరణం కమలం మృతులం.

నా పేరు బండారు త్రిమూర్తుల గుప్తా. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాడిన పాట. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కేరవాణి. అహో ఒక మనసుకు నీడే పుట్టినరు.

చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను. నాకిష్టమైన పాట పైసా వసూలు సినిమాలో కన్ను కన్ను కలిశాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: పాల్వంచ మండలం పుల్లాయగడం గ్రామం నుంచి నేను శెట్టిపల్లి జీవన్. నాకు నచ్చిన పాట రాజేంద్ర ప్రసాద్ నటించిన దేవుళ్ళు చిత్రం నుండి. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీ వడినాడే చందమామలం.

నా పేరు మారవేణ శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట రక్త సంబంధం. ఈ సినిమాలో అన్న చెల్లెల అనుబంధానికి ప్రత్యేకంగా నిలిచిన సినిమా ఇది. ఈ సినిమాలో ఘంటసాల మాస్టరు బి వసంత గారు పాడిన ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఇల్లందు నరహరి చౌహాన్, ఇల్లందు మున్సిపాలిటీ 2వ వార్డు బాతాయిలందు బస్సు నుంచి నాకు నచ్చిన పాట ఇల్లాలు చిత్రం నుండి. ఓ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నా పేరు ఝాన్సీ, జుడూర్పాడు మండలం పాపకొల నుండి. నాకు నచ్చిన పాట అర్జున్ చిత్రం నుండి. మధుర మధుర తర మీనాక్షి, కంచి పట్టు నా కామాక్షి, మహిని మహిమ గల మీనాక్షి, కాశీలో విష

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పటేల్ బస్తీ నుండి తులసి రామరాజు మహాశివభట్టు. నాకు నచ్చిన పాట 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన కట్టు.

నా పేరు నరసింహారావు. నాది రైటర్ బస్తీ గొల్లగూడెం కొత్తగూడెం. నాకు నచ్చిన పాట రేసుగురం సినిమాల నుంచి, సినిమా చూపిస్తామా అమ్మా నీకు, సినిమా చూపిస్తామా.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అందరికీ నమస్కారం. నా పేరు యాకూబ్ పాషా, కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట కుమార రాజా చిత్రం నుండి అనురాగ దేవత నీవే.

0: అనురాగ దేవత నీవే.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ. నాకు నచ్చిన పాట భక్త తుకారం చిత్ర నుంచి శ్యామ.

నా పేరు యనుగంటి నాగేశ్వరరావు, నెహ్రూ బస్తీ. నాకు నచ్చిన సినిమా పాట డాక్టర్ చక్రవర్తి. రచన ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం.

0: మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 4 గంటలకు పునఃప్రసారమవుతోంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రపంచ సంజ్ఞా భాష దినోత్సవం సందర్భంగా ఎదుటివారి ఆలోచన విధానాన్ని తెలుసుకుందాం, గౌరవిద్దాం. ప్రసంగం వింటారు.
2: అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనేది సంకేత భాషలను గుర్తించడానికి, బదిరుల హక్కులు, గౌరవం, చేరికకు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఏటా సెప్టెంబర్ 23వ తేదీన నిర్వహించబడే ఒక ప్రపంచవ్యాప్త అవగాహన దినోత్సవం. 2026లో ఈ దినోత్సవాన్ని సెప్టెంబర్ 23వ తేదీన, అంటే ఈరోజు, బదిరుల మానవ హక్కులను ప్రకటించడం అనే అధికారిక ఇతివృత్తంతో మనం పాటిస్తూ ఉన్నాం. ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే సంకేత భాషలు పూర్తి సహజ భాషలు, ఇంకా భాషా వైవిధ్యం, గుర్తింపు, విద్య, ప్రజ్ఞా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన భాగం. ఐక్యరాజ్య సమితి ఇంకా ప్రపంచ బదిరుల సమాఖ్య మద్దతుతో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బదిర సమాజాల కోసం భావ ప్రసార హక్కులు అందుబాటు, ఇంకా గౌరవం పట్ల మెరుగైన అవగాహనను ప్రోత్సహిస్తూ ఉంది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 72 మిలియన్ల మంది చెవిటివారు ఉన్నారు. వారిలో 80% కంటే ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తూ ఉన్నారు. వీరందరూ కలిసి 300 కంటే ఎక్కువ విభిన్న సంకేత భాషలను ఉపయోగిస్తూ ఉన్నారు. సంజ్ఞా భాషలు పూర్తి స్థాయి సహజ భాషలు. ఇవి మాట్లాడే భాషల నుండి నిర్మాణాత్మకంగా విభిన్నంగా ఉంటాయి. ఒక అంతర్జాతీయ సంజ్ఞా భాష కూడా ఉంది. దీనిని చెవిటివారు అంతర్జాతీయ సమావేశాలలో ప్రయాణించేటప్పుడు, ఇతరులతో కలిసేటప్పుడు అనధికారికంగా ఉపయోగిస్తారు. దీనిని సంజ్ఞా భాష యొక్క పిడ్జిస్ట్ రూపంలో పరిగణిస్తారు. ఇది సహజ సంజ్ఞా భాషలంత సంక్లిష్టంగా ఉండదు, పరిమిత పదజాలాన్ని కలిగి ఉంటుంది. వికలాంగుల హక్కుల ఒడంబడిక సంకేత భాషల వినియోగాన్ని గుర్తించి ప్రోత్సహిస్తూ ఉంది. ఇది సంకేత భాషలు మాట్లాడే భాషలతో సమాన హోదాను కలిగి ఉన్నాయని స్పష్టం చేస్తుంది. సంకేత భాష నేర్చుకోవడానికి, సులభతరం చేయడానికి, బదిర సమాజం యొక్క భాషా గుర్తింపును ప్రోత్సహించడానికి సభ్య దేశాలను బాధ్యులను చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 కోట్ల మంది బదిరుల మానవ హక్కులను ప్రాతినిధ్యం వహిస్తున్న 135 జాతీయ బదిరుల సంఘాల సమాఖ్య అయిన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్, దీని నుండి ఈ దినోత్సవం ప్రతిపాదనకు వచ్చింది. ఐక్యరాజ్య సమితిలోని ఆంటింగ్వా ఇంకా బార్బుడా శాశ్వత మిషన్ ప్రాయోజితం చేయగా 97 ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలు సహా ప్రాయోజితం చేశాయి. 19 డిసెంబర్ 2017న ఏకగ్రీవంగా ఇది ఆమోదించబడింది. 1951లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ స్థాపించబడిన తేదీకి గుర్తుగా సెప్టెంబర్ 23వ తేదీని ఎంచుకున్నారు. ఈరోజు ఒక ప్రచార సంస్థ ఆవిర్భానికి నాంది పలికింది. దీని ప్రధాన లక్ష్యాలలో ఒకటి, చెవిటి ప్రజల మానవ హక్కుల సాధనకు అవసరమైనవిగా సంకేత భాషలను, ఇంకా చెవిటి సంస్కృతిని పరిరక్షించడం. ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసిన తీర్మానం సంకేత భాషకు, సంకేత భాషలో లభించే సేవలకు

0: అలాగే సంకేత భాషలో అందుబాటులో ఉండే నాణ్యమైన విద్యకు ముందుగానే ప్రాధాన్యత కల్పించడం అనేది బదిరులు ఎదుగుదలకు అభివృద్ధికి అత్యంత కీలకమని, అంతర్జాతీయంగా అంగీకరించిన అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇది చాలా ముఖ్యమైనదిగా గుర్తింపు వస్తుంది. భాష సంస్కృతి వైవిధ్యంలో భాగంగా సంకేత భాషలను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను ఇది గుర్తిస్తుంది. అలాగే బదిర సమాజాలతో కలిసి పనిచేసే విషయంలో మా గురించి మా ప్రమేయం లేకుండా ఏదీ జరగకూడదు అనే సూత్రాన్ని కూడా ఇది నొక్కి వక్కానిస్తుంది. 2018 సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరిగిన అంతర్జాతీయ బదిరుల వారంలో భాగంగా మొదటి అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని 2018 సెప్టెంబర్ 23 జరుపుకున్నారు. అంతర్జాతీయ బదిరుల వారోత్సవాలను తొలిసారిగా 1958 సెప్టెంబర్లో జరుపుకున్నారు. అప్పటి నుండి ఇది బదిరులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పించేందుకు వారి ఐక్యత సంఘటిత వాదోపవాదాల ప్రపంచవ్యాప్తంగా ఉద్యమంగా పరిణామం చెందింది. సంకేత భాషల హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు. చెవిటి వారి మానవ హక్కులను పూర్తిగా సాకారం చేయడంలో సంకేత భాష యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 23 తేదీని అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా ప్రకటించింది. ప్రజలందరికీ పుట్టుకతోనే మానవ హక్కులు ఉంటాయి. చెవిటి వారికి వారి మానవ హక్కులను పూర్తిగా అనుభవించడానికి సంకేత భాష హక్కులు ప్రాథమికమైనవి. మనం సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను పరిశీలించినప్పుడు అందరికీ సమానత్వాన్ని కల్పించడంలో సాధించిన పురోగతిని ఇంకా మిగిలి ఉన్న సవాళ్లను గుర్తిస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెవిటి వారు ఎక్కడైతే సంకేత భాషను ఉపయోగించగలిగే ప్రపంచం అనే మన లక్ష్యం వైపు మన విజయాలు మనల్ని నడిపిస్తున్నాయని మనం గుర్తిస్తాం. వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఒప్పందం డిసెంబర్ 2006 ఆమోదించబడింది. బదిరుల భాష మానవ హక్కుల ద్వారా జాతీయ స్థాయిలో వికలాంగుల హక్కులపై ఐక్యరాజ్య సమితి మరింత మెరుగైన అమలు చేయడానికి మనం కృషి చేద్దాం. సంకేత భాషల ద్వారా ఉత్పన్నమయ్యే ఐక్యతను ప్రపంచం గుర్తిస్తుంది. బదిర సంఘాలు, ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థలు తమ దేశాల చైతన్యవంతమైన విభిన్నమైన భాష పరిసరాలపై భాగంగా జాతీయ సంకేత భాషలను పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి, గుర్తించడానికి చేయి చేయి కలిపి తమ సమిష్టి ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నాయి. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా చెవిటి వారు ఉన్నారు. వారిలో 80% పైగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నారు. సమాజంలో చెవిటి వారి చేరికకు జాతీయ సంకేత భాషలు కీలకం. జాతీయ సంకేత భాషలు అనేవి మాట్లాడే భాషల మాదిరిగానే ధ్వని, అక్షర, రూప నిర్మాణం, వాక్య నిర్మాణం, ప్రసంగ, ఆచరణాత్మక వ్యవస్థీకరణ స్థాయిలతో కూడిన భాషా లక్షణాలను కలిగి ఉంటుంది. సంపూర్ణ సంక్లిష్టమైన సహజ భాషలు ఇవి చెవిటి పిల్లల మాతృభాష సహజ భాషలు. అవి చెవిటి పిల్లల చెవిటి మార్గాలలో మరియు సమాజంలో చేర్చడానికి వాహకాలుగా పనిచేస్తాయి. వారి స్వంత గుర్తింపును, వర్గాలను నిర్మించుకోవడానికి ఇది ప్రోత్సహిస్తుంది. వికలాంగుల హక్కుల ఒడంబడిక సంకేత భాషల వినియోగాన్ని గుర్తించి ప్రోత్సహిస్తుంది. సంకేత భాషలు మాట్లాడే భాషలతో సమానం హోదాను కలిగి ఉన్నాయని ఇది స్పష్టం చేస్తుంది. సంకేత భాష నేర్చుకోవడానికి, సులభతరం చేయడానికి, బదిరి సమాజం యొక్క భాషా గుర్తింపును ప్రోత్సహించడానికి సభ్య దేశాలు బాధ్యులను చేస్తుంది. అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం అనేది బదిరుల భాషా హక్కులు, సమ్మలితత్వం, గౌరవాన్ని చాటిచెప్పే ఒక ముఖ్యమైన ప్రపంచవ్యాప్త ఆచరణ దినం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 తేదీన జరుపుకునే ఈ దినోత్సవం సంకేత భాషలను పూర్తి సహజ భాషలుగా గుర్తించి అందుబాటులో ఉండే భావ ప్రసారానికి మద్దతు ఇవ్వాలని పాఠశాలలను, సమాజాలను ప్రోత్సహిస్తుంది. 2026 సంవత్సరపు ఇతివృత్తం బదిరుల మానవ హక్కులను ప్రకటించడం ఈ సందేశానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుంది. సమాజ భాగస్వామ్యం అనేది గౌరవం, అవగాహన, అర్థవంతమైన సమ్మలితత్వంతోనే ప్రారంభమవుతుందని విద్యార్థులకు ఇది గుర్తు చేస్తుంది.
1: మీరింతవరకు ప్రపంచ సంజ్ఞాభాష దినోత్సవం సందర్భంగా ఎదుటివారి ఆలోచన విధానాన్ని తెలుసుకుందాం, గౌరవిద్దాం ప్రసంగం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఆయుర్వేదంలో ఔషధ మొక్కలు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామంచి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత.
1: శ్రోతలకి నమస్కారం. మన చుట్టూ ఎన్నో రకరకాల మొక్కలు చెట్లు ఉంటాయి. మనం వాటి గురించి అంతగా పట్టించుకోము. చాలా మొక్కలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అనేక రకాల వ్యాధులకు మన ఆరోగ్యానికి పనికొచ్చే మొక్కలు మన చుట్టే ఉంటాయి. అటువంటి వాటిల్లో కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం. మన ముందున్నారు కొత్తగూడెం ఆయుర్వేద వైద్యులు రామంచి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే అండి.
2: నమస్కారం మేడం.
1: మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి కదండి, వాటిల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అవసరమైన మొక్కల గురించి చెప్తారండి.
2: మరి కామెర్ల వ్యాధులు మూడు రకాలుగా పట్టి పీడిస్తుంటాయి. వాటర్ ప్రాబ్లం వల్ల గాని లేకపోతే సీజనల్ ప్రాబ్లం వల్ల గాని పట్టి పీడిస్తుంటాయి. దానికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి నేల ఉసిరి అనే మొక్కలు ఒక అర మీటరుగా పెరుగుతాయి. ఆ నేల ఉసిరి మొక్కలను ఒక రెండు భాగాలు తీసుకొని అదే సైజులో పెరుగుతున్నటువంటి నీలవేవి మొక్కలను కూడా ఒక భాగం తీసుకొని దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, తెల్ల వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు తీసుకొని మిరియాలు ఒక పది తీసుకొని ఈ అన్నింటిని కూడా కొద్ది వాటర్ చేర్చి కల్వంలో బాగా మెత్తగా నూరుకొని ఆ రసం తీసి ఒక కప్పు రసం ఉదయం పరిగడపున త్రాగినట్టయితే అలాగా మూడు రోజులు చేసుకున్నట్టయితే కామెర్ల వ్యాధులు అనే నిర్ధారణ అయినాయో అవి కనబడకుండా పోతాయని.
1: అయితేనండి, నేల ఉసిరి అన్నారు కదా, ఇప్పుడు ఆ మొక్క ఏ విధంగా ఉంటుంది?
2: నేల ఉసిరి అనే మొక్క చింతాకు కంటే సన్నగా ఆకులుంటాయి. ఆ ఆకుల కింద చిన్న చిన్న గుడ్ల మాదిరిగా, అంటే ఆవాల మాదిరిగా చిన్న చిన్నగా ఆకు కిందనే ఆ విత్తనాలు ఉంటాయి. దానికి అది చాలా చిన్న మొక్క. దాని మామూలుగా కూడా మనం కొద్దిగా చేదు గుణం గల ఉంటది. అది ఎలాంటి ఊపిరితిత్తుల సమస్యలకు గాని, కామిర్ల సమస్యలకు గాని, వైరల్ జ్వరాలకు గాని, ఎటువంటి వాటికి కూడా వైరల్ ను తీసేస్తుంది మన శరీరంలోకి వెళ్ళి.
1: ఇప్పుడు మీరు ఒక కప్పు రసం తాగాలి అన్నారు పరగడుపున, అంటే వాటర్ దానికి కలిపి
2: కొద్దిగా మిక్సింగ్ చేయాలి. కొద్ది వాటర్ రసము వెళ్ళదు కాబట్టి, ఎక్కువ మోతాదులు రసం వెళ్ళదు కాబట్టి దీన్ని మిక్సింగ్ చేసుకుని తీసుకుంటే అది బాగా ఉపయోగపడుతుంది. అది మూడు రోజులు తీసుకున్నట్టయితే చాలా బాగా పనిచేస్తుంది. ఆ మూడు రోజులు కూడా పత్యము, సప్పిడి పత్యం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి?
2: సప్పిడి పత్యం అంటే మనము ఎల్లిపాయలు, జీలకర్ర, మరి వెండిమిరపకాయలు ఇవి తీసుకొని కారపొడిగా కొట్టుకుని అది తీసుకోవాలి. ఈ మజ్జిగ ఏదైతుందో తేలికపాటి మజ్జిగతోని మధ్యాహ్నం పూట మజ్జిగ వాడాలి. మరి సాయంత్రం కూడా తేలికపాటి ఆహారం తీసుకుని తేలికపాటి కూరగాయలు వాడాలి.
1: ఈ మూడు రోజులు మనం ఆ రసాన్ని తాగినట్లయితే కంపల్సరీ పత్యం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేయకపోతే అండి?
2: తేలికపాటి ఆహారం వాడాల్సిందే కొంతకాలం. ఖచ్చితంగా ఒక మూడు నెలల వరకు కూడా ఈ మాంసాహారం జోలికి పోవద్దు. ఈ ఫ్రైలు అనేది అసలు వాడకూడదు. ఆ విధంగా వాడినట్టయితే ఆ కామీర్లు, ఎలా ఎటువంటి కామీర్లు అయినా సరే, ఫేస్ మొత్తం కూడా ఎల్లో కలర్ వచ్చేసిన కామీర్లు అయినా కూడా దీంతో చాలా మంది మేము మా అనుభవంలో మేము నయం చేశాము.
1: కామీర్లు వచ్చిన తర్వాత బయట మనం పరీక్ష చేయిస్తాం కదండి, అలా కాకుండా ఇంట్లోనే పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉందంటారా?
2: అయితే ఉదయాన్నే లేవగానే ఎవరికైతే మనకు కొద్దిగా డౌట్ వచ్చిందో వాళ్ళ మూత్రాన్ని ఉదయం లేవగానే ఫస్ట్ మూత్రాన్ని పట్టేసి కొన్ని బియ్యపు గింజలు దాంట్లో వేసినట్లయితే అవి ఎల్లో కలర్ లో వచ్చేసి ఆ మార్పు అనేది మనకు కనబడుతుంది. మనిషిలో ఈ గోరు ఇట్లా ఒత్తి చూసినా కూడా కనబడుతుంది. కంటిని ఇట్లా రెప్పను ఇట్లా చూసినా కూడా కామెర్లు ఉన్నాయా లేవా కనబడుతుంది.
1: ఒక వ్యక్తికి కామెర్లు వచ్చినట్లయితే ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు?
2: కామెర్లు స్టార్ట్ అయినాయి అంటే అతనికి ఆకలి కాదు, కాలు చేతులు లాగుతుంటాయి, జీర్ణశయ శక్తి మొత్తం కూడా ఉండదు.
1: కామెర్లలో రకాలున్నాయండి?
2: ఉబ్బు కామెర్లు ఉంటాయి మేడం, పచ్చ కామెర్లుంటాయి, తెల్ల కామెర్లుంటాయి.
1: ఏ రకమైన కామెర్లకైనా ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చేసినట్లయితే నయమవుతుందండి?
2: బ్రహ్మాండంగా సరిపోతుంది. నేల ఉసిరి ఒకటే ఇచ్చేవాళ్ళం ఇంత ముందు, ఇప్పుడు నేల ఉసిరి ఇచ్చినా కూడా కొంత కొద్దిగా నయమవుతలేదు అని, కొద్దిగా రిజల్ట్ తక్కువ వస్తే 80% రిజల్ట్ వచ్చినందుకు దీని నేల వేమును కూడా మేము చేర్చి మేము ఇస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
1: ఇంకా ఎటువంటి ఔషధ మొక్కలు మన చుట్టూ ఉన్నాయంటారు?
2: కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పి చాలా మంది బాధపడుతుంది. ఈ కిడ్నీలో రాళ్ళు వస్తే మన ఇంటి పక్కన, మన పెరట్లో, మన చుట్టుపక్కల మనం చూస్తూ పోతుంటాం దాన్ని, ఆ మొక్కను చూస్తుంటాం గానీ దాన్ని మనం ఉపయోగించుకోము. మన పూర్వీకులు ఏం చేశారంటే అప్పుడప్పుడు మన పొలాలకు పనులకు వచ్చినప్పుడు ఇంట్లో పోయినాక ఏం వంట చేయాలి అని చెప్పని మన తల్లులు, మన పెద్దలు వీళ్ళు ఆలోచించి కొండపిండి అనే మొక్కను, ఆ ఆకులు మొక్కలు పీకొచ్చి వచ్చేసి దాన్ని తోటకూర లెక్క వండుకుని తినేవాళ్ళు. వారికి అప్పుడు అలాంటి ఎలాంటి సమస్యలు, కిడ్నీ రాళ్ళు అని చెప్పని, కిడ్నీలో రాళ్ళు ఉందని చెప్పని, గాలి బ్లాడర్ రాళ్ళు వచ్చినాయి అని చెప్పని, ఈ సమస్యలు అనేటి గత 30 సంవత్సరాల క్రితం ఆ రాయి అనే సమస్య అనేది కిడ్నీలో రాళ్ళ సమస్య ఉండకుండా ఉండేది, తెలియదు కూడా. ఈ రోజు మనం వాటిని మానేసినాం కాబట్టి, వాటిని మనం గుర్తించట్లేం కాబట్టి, ఆ కూరలు మనం తగ్గించాం కాబట్టి, ఆ కూరలు కూరగాయలు తగ్గించినాం కాబట్టి ఈ రోజు మనకు రకరకాల వ్యాధులు వచ్చేసి అవి రాయిగా తయారై వాటర్ తోని కూడా, వాటర్ ప్రాబ్లం తో కూడా, వాటర్ వైరస్ల వల్ల కూడా తోను తయారవడం జరుగుతుంది. దానికి కూడా మనం చాలా రకాలుగా మనం చాలా మందికి వైద్యం చేశాం. కొండపిండి చెట్టును సమూలంగా తీసి రసం తీసి 3 రోజులు, ఇది కూడా 3 రోజులు రసం పోసేది. తీవ్రత పెద్దగా ఉందంటే పల్లేరు, అది కూడా మామూలుగా పంట పొలాల్లో మరి గట్ల మీద రేగళ్ల మీద మరి పారతంటది. దాన్ని దీన్ని రెండింటి సమూలం చేసేసి మరి దంచేసి సమూలం చేసి రసం తీసి 2 స్పూన్స్ అంటే 20 గ్రాముల మోతాదుగా మరి పటిక బెల్లం నవ్వుబోతు కలిపి దానికి తాపిచ్చేది పొద్దున సాయంత్రం. ఒకసారి వచ్చారంటే 3 రోజులు సరిపడా ఒక గాజు సీసాలో వాళ్లకు తయారు చేసి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆటోమేటిక్ గా, మహిళలకు అయితేనేమో తొందరగా మనకు పోయేది రాయి, ఈ పురుషులకు మాత్రం కొద్దిగా అది పలిగిపోయి స్టోర్ మొత్తం పలిగిపోయినా కూడా ఒక్కలు ఒక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు అయ్యేదాకా కూడా బయటకు రాకుండా ఉన్నా కూడా కొంత లేటుగా, 2-3 రోజులు లేటుగా పడిపోయేది. అవి పట్టుకచ్చి కూడా మేము స్వయంగా మాకు చూపించేవాళ్ళు, అట్లా ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది. కొండపిండిని వాడుకోవచ్చు, పల్లేరుని వాడుకోవచ్చు, దీంతో పాటు ఇంకా పొద్దున సాయంత్రం వాడేది కూడా మామూలుగా క్యాజువల్ గా ఇవాళ మనము రణపాల అనే ఒక మొక్క ఉంది, పుల్ల పుల్లగా తీయ తీయగా తింటే తిరుగుతాయి అంటది. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి దీనితో పాటు ఇది వాడుకుంటూ దాన్ని కూడా పొద్దునోడు సాయంత్రం కూడా తిన్నట్లయితే అసలు లోపల ఇన్ఫెక్షన్స్ గానీ ఇప్పుడు రాయి పగిలిపోయి బయటికి వచ్చి బయటకు వచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏమైనా గీతలు పడేసి ఆ చర్మానికి లోపల ఉన్నటువంటి నరోసుకు గానీ చర్మానికి గానీ గీతలు పడ్డా కూడా ఇది మానిపించుకుంటూ రణపాల వస్తుంది. రణపాల కూడా అసలు లోపల ఉన్నాయన్ని కూడా బయటకు తీసి వస్తుంది. దీంతో పాటు దీన్ని కూడా వాడుకుంటే మంచి రిజల్ట్ వచ్చింది. కొన్ని 100 మందికి మేము ఈ విధంగా నయం చేసుకుంటూ వస్తున్నాం. మా అనుభవంలో
1: చెట్టుని సమూలంగా వాడతాము అన్నారు, అంటే సమూలంగా అంటే చెట్టు మొత్తం అండి, ఏ విధంగా దాన్ని సేకరిస్తారు?
2: దాన్ని మామూలుగా పీకేస్తాం మేడం, పీకేసి దాన్ని ఏం చేస్తామంటే శుభ్రంగా కడిగేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దాని ఆకులు డివైడ్ చేసి దీని కాండము అన్ని కలిపి దస్తేనే వేర్లతో సహా దస్తేనే దాని రసం, దాని శక్తి అనేది కొండ పిండి అంటేనే కొండను పిండి చేసేది ఆ చెట్టుకే, ఆ చెట్టుకు ఆ మహాతల్లికి వచ్చిన పేరు కొండ పిండి.
1: 3 రోజులకు సరిపడా ఒకేసారి మీరు ద్రవం తయారు చేసి ఇస్తాము అంటున్నారు కదండి, మరి ఒకేసారి తయారు చేసినప్పుడు దాన్ని అలా స్టోర్ చేసుకుని తాగొచ్చండి
2: మేడం? పటిక బెల్లం నవ్వుబోతు కలుపుతాం కాబట్టి దాంట్లో అది ఖరాబ్ కాదు. దానితో పాటు ఇంకా దూర ప్రాంతాల వారు ఉన్నట్టయితే ఈ 3 రోజుల వరకు ఇక్కడ దగ్గర ప్రాంతాల వరకు ఇస్తాం, 3 రోజులకు ఇస్తాం, దూర ప్రాంతాల వరకు తినాం. దీని ఇదే కొండపిండి చూర్ణం తయారు చేస్తాం, పల్లేరు చూర్ణం తయారు చేసి సమపాలుగా దీన్ని 100 గ్రాముల డబ్బాను వాళ్ళకు ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి అక్కడ వాళ్ళు అక్కడ వాడుకొని మళ్ళీ 21 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మని చెప్తాం, చెప్తే ఆటోమేటిక్ గా మాకు వాళ్ళ రిజల్ట్ చెప్తారు. మేము అట్లా చాలా మందికి నయం చేశాం.
1: చాలా రకాల వ్యాధులకు వాతం కారణం అంటూ ఉంటారు కదండి, మరి ఈ వాతానికి ఆయుర్వేదంలో ఎటువంటి వైద్యం ఉందండి?
2: ప్రధానంగా 80 రకాల వాతాలు ఉన్నాయి. ఈ 80 రకాల వాతాలు ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ మనం గమనించుకోవాలి. ఈ 80 రకాల వాతాలు మనకు మోషన్స్ ఫ్రీగా లేక, ముందుగా మోషన్స్ ఫ్రీ అనేది చూసుకుంటే ఈ వాతాలు అనేది మన దగ్గర రావు, ఇలాంటి వ్యాధులు అనేది కూడా మనం దరిచేరవు. ఈ దరిచేరినా కూడా ఒకవేళ కప్పటి పరిస్థితుల్లో వచ్చినా కూడా, తెలుసు తెలియక వచ్చినా కూడా, మన ఇంట్లో ఉన్నటువంటి పోపు డబ్బులో ఉన్నటువంటి దినుసులు అంటే సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితోనే ఎవరికి వాళ్ళు నయం చేసుకోవచ్చు.
1: ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు అంటే చాలా రకాలు ఉంటాయి కదండి, వాటిల్లో ఏమంటారు?
2: వామును ఒక 2 భాగాలు తీసుకోవాలి మేడం, అంటే ఒక 100 గ్రాములు తీసుకోవాలి. సోంపు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్ర ఒక 50 గ్రాములు తీసుకోవాలి. వామును, జీలకర్రను, సోంపును వీటిని దూరంగా వేయించి వాటి చూర్ణాలు చేసుకోవాలి. ఈ చూర్ణాలు చేసుకున్న తర్వాత గోమూత్రం తీసుకొచ్చేసి 7 సార్లు వడబోయాలి వెంటనే. ఇవి తయారు చేసుకున్న తర్వాత ఒక పాత్రలో పెట్టుకుని ఆ గోమూత్రం తీసుకొచ్చేసి చూర్ణాలు మునిగే వరకు గోమూత్రం నింపాలి.
1: అంటే మనం ఏవైతే ఈ చూర్ణాలన్నీ కలుపుతామో అందులో గోమూత్రం పోయాలంటారు.
2: గోమూత్రం పోసిన తర్వాత 48 గంటల నుంచిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ వేరే దాంట్లో వేసి ఆరించాలి దాన్ని.
1: అంటే ఒక క్లాత్ లో పోయాలి,
2: క్లాత్ లో పోసుకోవచ్చు. అంటే దాంట్లో ఉన్నటువంటి లిక్విడ్ ఉంటే కొద్దిగా కింద ఇనికిపోకుండా దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తం దాంట్లో ఇనికేటట్టు ఉండాలి. ఇది గోమూత్రం దాంట్లో ఇనికి ఎండిపోయేటట్టు ఉండాలి.
1: ఏదైతే మనం పాత్రలో పోసి 48 గంటలు అలా నానేటట్టు పక్కన పెట్టామో దాన్ని ఏమాత్రం వేస్ట్ కాకుండా ఒక క్లాత్ నిండా పరిచి, అంటే ఆ ద్రవం ఏమాత్రం బయటికి పోకూడదు.
2: అట్లా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేసుకుని మళ్ళీ చూర్ణం చేసుకుని దానికి సరిపడా సైంధవ లవణం,
1: అంటే క్లాత్ ఉంటుంది కదండి, మరి
2: తీస్తాం మేడం దాన్ని. దాన్ని తీసి మళ్ళీ వేరే పాత్రలో వేసుకుంటాం కదా, చూర్ణం అయిపోతుంది కదా, ఇట్లా దులపంగానే వచ్చేస్తుంది. సమస్త వ్యాధులకు గోమూత్రం, ఈరోజు మంచి మంచి నిపుణులు కూడా గోమూత్రం వాడుతున్నారు. ఇది పూర్వకాలం ఎప్పటి నుండి వస్తున్నది. ఇది గోమాత మీద చాలా తక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే వెనక 500 సంవత్సరాల క్రితం వదిలేసినటువంటి ఆయుర్వేద వైద్యాన్ని ప్రముఖులు పెద్దలందరూ కూడా కొద్దిగా ముందు తీసుకొస్తున్నారు. దానికి మళ్ళీ గోమూత్రాన్ని వాడి క్యాన్సర్ వ్యాధుల కారణం తగ్గించుకుంటాను. దీంట్లో సైంధవలవణం కలుపుకొని ఉదయం సాయంత్రం వాడినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి వాత వ్యాధులు కూడా ఉండకుండా పోతాయి మేడం. దీంట్లో దీని విషయంలో బరువు కూడా తగ్గుతుంది. ఒక 21 డేస్ లో ఒక 2 కేజీల బరువు తగ్గుతారు మేడం.
1: ఇప్పుడు వాతం ఉన్నా లేకపోయినండి ఆరోగ్యానికైనా వాడొచ్చు అంటారు?
2: వాడుకోవచ్చు. అప్పుడు అరస్పూనే వాడాలి, అరస్పూనే వాడాలి. ఏదైనా వాతాల సమస్య ఉన్నప్పుడేమో ఒక స్పూను వాడాలి. అది గోరువెచ్చని నీళ్ళు, ఒక స్పూను నోట్లో వేసుకొని గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగినట్టయితే మంచి ఫలితాలను ఇస్తున్నది మేడం. ఇది మామూలుగా ఏది లేకపోయినా కూడా వాడాలి అంటే ఒక 40 ఇయర్స్ వాళ్ళకే ఈరోజు పక్షవాతము అనే ఒక మహమ్మారి కూడా ఇమ్మడబడుతుంది. అవి రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా దీన్ని వాడుకోవచ్చు.
1: ఇలా ఎన్ని రోజులు వాడాలంటారు?
2: ఇది మనం మామూలుగా మనం పొద్దున్నే లేచి హలోపతి నుండి ఏదైనా మాత్ర వేసుకుని టక్కనే వేసుకుంటాము చేస్తాం. దాన్ని కూడా ఇదే విధంగా మనం ఏదో వాడుకొని కొద్దిగా చూర్ణాన్ని ఒక చెంచా చూర్ణాన్ని నోట్లు వేసుకుంటే, ఒక ఆప్షన్ చెంచా చూర్ణాన్ని నోట్లు వేసుకున్నట్టయితే అసలు జీర్ణాశయ శక్తి మొత్తం కూడా కంట్రోల్లో ఉంటుంది, మంచిగా ఉంటుంది మేడం.
1: ఏ వయసు వాళ్ళైనా వాడొచ్చు?
2: ఏ వయసు వాళ్ళైనా వాడచ్చు. వాళ్ళ మోతాదుని బట్టి, వాళ్ళ బరువును బట్టి, వయసును బట్టి మోతాదు తగ్గించుకుంటూ రావాలి.
1: అంటే చిన్న పిల్లలకి ఎంత మోతాదు?
2: చిన్న పిల్లలకు చిటికెడు అంతే కాదు మేడం, అంటే గురిగింజంత మోతాదుగా మామూలు దేంట్లో అయినా తేనెలా కలిపియచ్చు, మరి పాలు తల్లి పాలల్లో కలిపియచ్చు, చిన్నపిల్లలకు పాలల్లో కలిపియచ్చు, కంటి సమస్యలకు ఉపయోగించవచ్చు, సైనసిస్ సంబంధించినటువంటి
1: డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు.
2: డైరెక్ట్ యూజ్ చేయొచ్చు మేడం. దీన్ని శుద్ధి చేయాల్సిందే. 7 సార్లు భావన చేస్తేనే గోమూత్రం అనేది పనిచేస్తుంది.
1: భావన అంటే?
2: భావన అంటే వడపోయడం అన్నట్టు. రెండోది,
1: ఇప్పుడు వడపోతలు రకరకాలుగా ఉంటాయండి.
2: అయితే గోమూత్రం అనేది మా పూర్వీకులు మాకు చెప్పిన రహస్యం ఏంటంటే, గోమూత్రాన్ని 1 గంట లోపలనే దాన్ని మనము వైద్యంలో వాడాలి. గంట తర్వాత దాని ఫలితాలు అనేది 70% ఫలితాలు తగ్గిపోతాయి దాంతో. 1 గంట తర్వాత దానిలో ఉన్నటువంటి ప్రొడ్యూస్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. సూర్యకిరణాలు తాకినాయంటే వెళ్ళిపోతుంది వెంటనే. మనం దాన్ని 1 గంట లోపలనే దాన్ని,
1: అంటే ఇప్పుడు గోమూత్రం అంటే ఆవు మూత్రాన్నే తీసుకోవాలంటారా?
2: ఆవు ప్రసవించిన తర్వాత గోమూత్రం పనిచేయదు. ఆవు ప్రసవించిన తర్వాత 2 నెలలకు తర్వాతనే గోమూత్రం పనిచేస్తుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ అది కడుతుంది అన్నారు కదా, కట్టేసిన తర్వాత పనిచేయదు. ఈ మధ్య కాలంలోనే పనిచేస్తుంది. ఈ గోమాతలు కూడా అడవులలో తిరిగిన అయితేనే పనిచేస్తుంది. ఈ పేపర్లు తినేటి
1: ఇప్పుడు గేదెల మూత్రం పనిచేయదు.
2: పనిచేయదు
1: కేవలం గోమూత్రం మాత్రమే.
2: మళ్ళీ మేకమూత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మేడం. మేకమూత్రం కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. మేక పాలు కూడా చాలా గొప్పగా పనిచేస్తాయి. మేక అనేది, ఆవు అనేది ఒక 10 రకాలు 15 రకాలు తింటది, అది గడ్డి గాని లేకపోతే చెట్లు గాని. మేక అనేది మాత్రం టోటల్ గా ప్రతి ఆకును తింటది, అంటే ప్రతి ఔషధాలు మేకలో ఎక్కువ ఉంటాయి.
1: ఈ వాతానికి ఇంకా ఎటువంటి వైద్యం ఉందంటారు?
2: అంటే వైద్యం అంటే మేడం మనం ఆయిల్ తయారు చేసుకోవచ్చు వాతాలు ఉన్నప్పుడు, అంటే కీళ్ళ నొప్పులను గాని ఏది గాని. నిత్యం గనుక సొంటి కూడా మన ఇంట్లో దొరికేదే, ఆ సొంటిని కషాయం, సొంటి కషాయం గనుక వాడినట్టయితే వాత వ్యాధులు అనేది తావు.
1: అంటే సొంటి కషాయం అంటే ఏ విధంగా తయారు చేయాలి?
2: కొంచెం చూర్ణం చేసుకుని వాటర్ వేసేసి గాని పాలల్లో గాని మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుని అర గ్లాస్ అయిన తర్వాత దాన్ని మరిగించిన తర్వాత పటిక బెల్లం నవ్వుబోతు వేసుకుని వాడినట్టయితే ఎలాంటి వాతలు. ఇంకా ఎక్కువ ఎక్కడికైనా పని మీద పోయొచ్చిన వాళ్ళు గాని, కష్టపడి పనిచేసే వాళ్ళు గాని, లేకపోతే జాయింట్ పెయిన్స్, అధికంగా జాయింట్ పెయిన్స్ వచ్చేవాళ్ళు గాని, లేకుంటే జ్వరము అంటే నీరసం అయిపోయి జ్వరం వచ్చే ముందు ఒళ్ళు నొప్పులు మొత్తం కూడా అయ్యేవాళ్ళు గాని, అప్పటికప్పుడు తక్షణమే మనము మన ఉపశమనం చేసుకోవాలంటే పారిజాతం చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది, గుళ్ళల్లో ఉంటాయి పారిజాతం చెట్లు. ఒక 8 ఆకులు తీసుకొని, 8-9 ఆకులు తీసుకొని చించేసి ఒక గ్లాస్ వాటర్ లో మరిగించి, బాగా మరిగించి కొంత సొంటి వేసుకొని 1/2 కప్పు తాగినట్టయితే అప్పటికప్పుడే 15 నిమిషాలలో ఉపశమనం అయిపోతుంది. ఇదేంటి అని ఆశ్చర్యంగా మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు.
1: మంచిదండి, మా శ్రోతలకి చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి.
2: నమస్కారం మేడం.
0: మీరింతవరకు

ఆయుర్వేదంలో ఔషధ మొక్కలు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రామంచి శ్రీనివాస్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గద్దే చంద్రకాంత.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సాహితీ సౌరభాలు, సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం.
1: ఈ కార్యక్రమాన్ని మీకందిస్తున్న వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా
1: సాహిత్యాన్ని సాధనగా
2: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
3: ఈనాటి సాహితీ సౌరభాలు కార్యక్రమంలో తెలుగు భాష ఔన్నత్యం గురించి శ్రీమతి బెహరా విజయభారతిదేవి గారి ప్రసంగం వింటారు.
4: తెలుగు సాహితీ ఉన్నతిలో భక్తి సాహిత్య పాత్ర. ఇది ఒక సాధారణ సాహిత్యాంశం కాదు. తెలుగు భాష ఎలా ఎదిగింది, తెలుగు సాహిత్యం ఎలా ప్రజల దగ్గరకు చేరింది, భక్తి ఎలా ఒక ఆధ్యాత్మిక భావం నుంచి సామాజిక చైతన్యంగా మారింది, కౌలు రచయితలు సమాజాన్ని ఎలా ప్రభావితం చేశారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతికితే మనకు కనిపించే ఒక మహత్తర సాహితీ ప్రవాహమే భక్తి సాహిత్యం. భక్తి సాహిత్యం దేవుణ్ణి స్తుతించిన సాహిత్యం మాత్రమే కాదు, అది మనిషిని సంస్కరించిన సాహిత్యం. అది భాషను ప్రజల నాలుకలపై నిలబెట్టిన సాహిత్యం. అది సమాజాన్ని ప్రశ్నించిన సాహిత్యం. మానవత్వాన్ని మేలుకొల్పిన సాహిత్యం. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే నన్నయ్యతో ప్రారంభమైన ప్రాచీన సాహిత్య సాంప్రదాయం మనకు కనిపిస్తుంది. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు మహాభారతాన్ని తెలుగు భాషలోకి తీసుకొచ్చి తెలుగు భాషకి కావ్య గౌరవాన్ని అందించారు. వారితో తెలుగు సాహిత్యం ఒక ఉన్నతమైన శాస్త్రీయ పునాదిని పొందింది. అయితే సాహిత్యం రాజాస్థానాల నుంచి సామాన్య ప్రజల గుండెల్లోకి మరింత విస్తృతంగా ప్రవేశించడానికి భక్తి ఉద్యమం ఎంతో దోహదపడింది. పురాణాలు, ఇతిహాసాలు, దేవతాకథలు, నైతిక సందేశాలు ప్రజల భాషలోకి వచ్చాయి. దేవుడు కేవలం ఆలయంలో ఉండే ఆరాధ్యమూర్తే కాదు, మనిషి అంతరంగంలో ఉన్న చైతన్యం అనే భావన బలపడింది. తెలుగు సాహిత్యంలో ప్రబంధ సాంప్రదాయం ఒకవైపు కనిపిస్తుండగా, వికసిస్తుండగా మరోవైపు భక్తి భావన కూడా బలపడింది. శ్రీనాథుడు వంటి కవులు పురాణ ఇతివృత్తాలను గొప్ప కవితా శైలిలో ప్రజలకు అందించారు. అయితే భక్తి సాహిత్యాన్ని నిజమైన ప్రజాప్రవాహంగా మార్చిన మహాకవుల్లో బమ్మెర పోతన ఒకరు. పోతన భక్తికి తెలుగు కవితా వైభవం, పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతం తెలుగు భక్తి సాహిత్యంలో ఒక మహోన్నత శిఖరం. ఆయన పద్యాల్లో భక్తి మాత్రమే ఉండదు, అందులో భావం ఉంది, భాష ఉంది, భావుకత ఉంది, తాత్వికత ఉంది, మానవ మనస్తత్వం ఉంది, కవితా మాధుర్యం ఉంది. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అనే భావంతో పోతన తన రచనను స్వామికి అంకితం చేశాడు. రాజును ప్రసన్నం చేసుకోవటానికి కాకుండా తన ఆరాధ్య దైవానికి అంకితం చేసిన కవిత్వం ద్వారా కవి ఆత్మగౌరవాన్ని కూడా ఆయన చాటారు. పోతన భాగవతంలోని ప్రహ్లాదుడు, ధ్రువుడు, గజేంద్రుడు, రుక్మిణి వంటి పాత్రలు కేవలం పురాణ పాత్రలు కాదు. అవి మనిషిలోని నమ్మకం, ధైర్యం, ప్రేమ, త్యాగం, సమర్పణ, ఆత్మవిశ్వాసం వంటి విలువలకు ప్రతీకలు. అందుకే పోతన భాగవతం శతాబ్దాలు గడిచినా ప్రజల హృదయాల్లో నిలిచింది. భక్తిని పాటగా మార్చిన మహాకవి, తెలుగు భక్తి సాహిత్యంలో మరొక మహాశిఖరం తాళ్లపాక అన్నమాచార్యులు. అన్నమయ్య వేలాది సంకీర్తనలు రచించి తెలుగు భక్తి సాహిత్యాన్ని ఒక కొత్త దిశలో నడిపించారు. ఆయన కీర్తనల్లో వెంకటేశ్వరునిపై అపారమైన భక్తితో పాటు మానవ జీవితం కూడా కనిపిస్తుంది. ఆయన దేవుణ్ణి దూరంగా ఉంచలేదు. మనిషి తన ప్రియుడితో మాట్లాడినట్లు, తన తల్లితో మాట్లాడినట్టు, తన ఆత్మీయుడితో మాట్లాడినట్టు దేవుడితో సంభాషించాడు. అందుకే అన్నమయ్య కీర్తనలు పండితులకే పరిమితం కాలేదు. పల్లె ప్రజల నోటం పడ్డాయి, పాట పాడాయి, ఇంటింటా వినిపించాయి, ఆలయాల్లో మారుమోగాయి, సంగీత వేదికలపై ప్రపంచవ్యాప్తంగా వినిపించాయి. అన్నమయ్య కీర్తనల ద్వారా తెలుగు భాషకు వచ్చిన మాధుర్యం అపూర్వం. భక్తికి సామాజిక చైతన్యాన్ని జోడించిన ప్రజాకవి. భక్తి సాహిత్యం అంటే కేవలం దేవుని స్తుతించడం కాదని నిరూపించిన గొప్ప కవి యోగి వేమన. వేమన పద్యాల్లో మనకు కనిపించేది ఆత్మజ్ఞానం, సామాజిక విమర్శ, నైతికత, మానవత్వం. కులం పేరుతో, ఆచారం పేరుతో, బాహ్యరూపం పేరుతో మనుషులను విభజించడాన్ని ఆయన ప్రశ్నించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే ముకుటంతో ఆయన చెప్పిన పద్యాలు సామాన్యులకు అర్థమయ్యే భాషలో ఉన్నాయి. వేమన గొప్పతనం ఏమిటంటే ఆయన తత్వాన్ని పండితుల భాషలో చెప్పలేదు, ప్రజల భాషలో చెప్పారు. అందుకే వేమన పద్యాలు నేటికీ సామెతల్లా ప్రజల జీవితంలో వినిపిస్తున్నాయి. వేమన మనకు నేర్పిన గొప్ప పాఠం, మనిషి మంచివాడైతేనే అతనికి భక్తికి విలువ. భక్తిలోని ఆర్తి తెలుగు భక్తి సాహిత్యంలో కంచెర్ల గోపన్న అంటే భద్రాచల రామదాసు ఒక ప్రత్యేక స్థానం పొందారు. ఆయన కీర్తనల్లో రామభక్తికి మాత్రమే కాదు, వేదన ఉంది, విరహం ఉంది, ఆర్తి ఉంది, సమర్పణ ఉంది. ఏమీ రామా నీ మహిమనే భావంతో రాముణ్ణి వేడుకున్న భక్తుని హృదయాన్ని ఆయన కీర్తనలు మనకు వినిపిస్తాయి. రామదాసు జీవితం, ఆయన భక్తి, ఆయన రచనలు భక్తి సాహిత్యానికి ఒక జీవంతమైన ఉదాహరణ. భక్తి, సంగీతం, సాహిత్యం, తెలుగు భక్తి సాహిత్యం గురించి మాట్లాడి శ్రీ త్యాగరాజును ప్రస్తావించకుండా ఉండలేం. త్యాగయ్య కీర్తనలు సంగీత సంపద మాత్రమే కాదు, అవి సాహిత్య సంపద కూడా. నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అని ప్రశ్నించిన త్యాగయ్యలో మనకు కనిపించేది ధనానికి ఎదురుగా ధర్మం, భౌతిక సుఖానికి ఎదురుగా ఆధ్యాత్మిక ఆనందం. అతని కీర్తనల్లో రాముడితో భక్తుడి వ్యక్తిగత సంభాషణ కనిపిస్తుంది. కోపం, బాధ, ప్రేమ, ఆవేదన, ఆశ, సమర్పణ, ఇవన్నీ మానవ భావోద్వేగాలే. అందుకే త్యాగయ్య కీర్తనలు వినేవారిని కేవలం భక్తి పరవశంలోకి తీసుకెళ్లవు, మన అంతరంగాన్ని మనమే పరిశీలించుకునేలా చేస్తాయి. భక్తి సాహిత్యంలో శృంగార సౌందర్యం, క్షేత్రయ్య రచనలు భక్తి సాహిత్యంలోని మరో కోణాన్ని మనకు పరిచయం చేస్తాయి. ఆయన పదాల్లో శృంగారం, భక్తి, ఆత్మ, పరమాత్మ సంబంధం సున్నితంగా కలిసిపోతాయి. భక్తి అనేది కేవలం గంభీరమైన తాత్వికత కాదని, అది ప్రేమ కూడా కావచ్చు, విరహం కూడా కావచ్చు, ఆత్మీయత కూడా కావచ్చు అని క్షేత్రయ్య పదాలు తెలియచేస్తాయి. స్త్రీ స్వరానికి భక్తి వేదిక. తెలుగు భక్తి సాహిత్యంలో మహిళా రచయితల పాత్రను మరిచిపోలేం. తరిగొండ వెంగమాంబ భక్తి, సాహిత్యం, ఆధ్యాత్మికతో తనదైన ముద్ర వేశారు. ఆమె రచనల్లో భక్తితో పాటు స్త్రీ మనసు, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతి వ్యక్తమవుతాయి. ఆమె జీవితం కూడా ఒక సందేశమే. సమాజపు పరిమితులను అధిగమించి ఒక స్త్రీ తన ఆధ్యాత్మిక అనుభూతిని సాహిత్యంగా వ్యక్తీకరించగలదని ఆమె నిరూపించారు. ఈ కోణంలో భక్తి సాహిత్యం స్త్రీల ఆత్మ వ్యక్తీకరణకు కూడా ఒక వేదికగా నిలిచింది. భక్తి సాహిత్యాన్ని నేను ఒక మాటలో నిర్వచించాలంటే ప్రజల విశ్వవిద్యాలయం అని అంటాను. ఎందుకంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరికి పాఠశాల విద్య అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ హరికథ ఉంది, బుర్రకథ ఉంది, కీర్తన ఉంది, శతకం ఉంది, పద్యం ఉంది, ప్రవచనం ఉంది, పల్లెపాట ఉంది. ఈ మార్గాల ద్వారా ప్రజలు ధర్మాన్ని, నీతిని, పురాణాలను, జీవన విలువలను తెలుసుకున్నారు. ఒక అక్షరం చదవలేని వ్యక్తి కూడా ఒక పద్యం విని జీవిత సత్యాన్ని నేర్చుకున్నాడు. ఇదే భక్తి సాహిత్యపు గొప్ప ప్రజాస్వామిక లక్షణం. తెలుగు భాషాభివృద్ధిలో భక్తి సాహిత్యం పాత్ర అపారమైనది. పండితుల గ్రంథాలం నుంచి బయటకు వచ్చి తెలుగు ఇంటి భాషగా, పల్లె భాషగా, పాట భాషగా, ప్రార్థన భాషగా, ప్రజల భావోద్వేగాల భాషగా మారింది. అన్నమయ్య పదాలు, వేమన పద్యాలు, పోతన భాగవతం, రామదాసు కీర్తనలు, త్యాగయ్య కృతులు, ఇవన్నీ తెలుగు భాషకు ప్రజల అనుబంధాన్ని మరింత బలపరిచాయి. భక్తి సాహిత్యపు అత్యంత గొప్ప కోణం సామాజిక చైతన్యం. నిజమైన భక్తి కులాన్ని చూడదు, ధనాన్ని చూడదు, అధికారాన్ని చూడదు, బాహ్య రూపాన్ని చూడదు, మనిషి హృదయాన్ని చూస్తుంది. ఈ భావన ఎన్నో సామాజిక గోడలను ప్రశ్నించింది. అందుకే భక్తి సాహిత్యం ఒక ఆధ్యాత్మిక ఉద్యమమే కాదు, సామాజిక పునరుజ్జీవనానికి కూడా ఒక శక్తి. మన పూర్వీకుల జీవితంలో నీతి బోధనలో భక్తి సాహిత్యం కీలక పాత్ర పోషించింది. పిల్లలకు ధ్రువుడి కథ చెబితే పట్టుదల నేర్పారు, ప్రహ్లాదుడి కథ చెబితే నమ్మకం నేర్పారు, శబరి కథ చెబితే నిష్కల్మషమైన ప్రేమ నేర్పారు, హరిశ్చంద్రుడి కథ చెబితే సత్యనిష్ట నేర్పారు, కర్ణుడి కథ చెబితే దానగుణం, స్నేహం గురించి చెప్పారు. అంటే పురాణ కథల వెనక ఉన్న అసలు ఉద్దేశం కేవలం దేవతల మహిమను చెప్పడం కాదు, మానవ జీవితానికి విలువలను అందించడం. భక్తి నుంచి మానవత వైపు ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మార్పును గమనించాలి. భక్తి సాహిత్యం ప్రారంభంలో దేవుణ్ణి ఎలా చేరాలి అనే ప్రశ్నకు సమాధానం వెతికింది, కానీ కాలక్రమంలో అది మనిషిగా ఎలా జీవించాలి అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పింది. అందుకే నేటి తరానికి భక్తి సాహిత్యాన్ని పరిచయం చేసేటప్పుడు కేవలం పూజా విధానాలను చెప్పడం సరిపోదు. దానిలోని ప్రేమను, దయను, సత్యాన్ని, త్యాగాన్ని, సమానత్వాన్ని, మానవత్వాన్ని యువతకు అందించాలి. ఆధునిక తెలుగు సాహిత్యంలో భక్తి ప్రతిధ్వని. ఆధునిక కాలంలో సాహిత్య రూపాలు మారాయి. వచన కవిత వచ్చింది, స్వేచ్ఛా కవిత వచ్చింది, దళిత సాహిత్యం వచ్చింది, స్త్రీవాద సాహిత్యం వచ్చింది, ప్రజా సాహిత్యం వచ్చింది, అయినా భక్తి సాహిత్యం అంతరించలేదు, దాని రూపం మారింది. ఇప్పుడు కవి ఇలా కూడా ఆలోచిస్తున్నాడు, ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టడమే అసలైన పూజ కాదా? అనాథకు అండగా నిలబడటమే అసలైన సేవ కాదా? ప్రకృతిని కాపాడటమే భూమాతకు పూజ కాదా? ఇలాంటి ప్రశ్నలు భక్తి భావనను ఆధునిక మానవతా దృక్పథంతో కలుపుతున్నాయి. మన కాలంలో సాంకేతిక అభివృద్ధి అపారంగా ఉంది. మొబైల్ మన చేతిలో ఉంది, ప్రపంచం మన వేలిముద్రలో ఉంది, సమాచారం మన ముందు ఉంది, కానీ మనశ్శాంతి ఎక్కడ? మానవ సంబంధాల ఆత్మీయత ఎక్కడ? సహనం ఎక్కడ? సానుభూతి ఎక్కడ? ఇలాంటి సమయంలో భక్తి సాహిత్యం మనిషికి అంతర్ముఖతను నేర్పుతుంది. అది మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది. నేను ఎంత సంపాదించాననే ప్రశ్న కంటే, నేను ఎంత పంచాను, నన్ను ఎంతమంది గౌరవిస్తున్నారనే ప్రశ్న కంటే, నేనెంతమందిని గౌరవించాను, దేవుడి కోసం నేనెంత పూజ చేశాననే ప్రశ్న కంటే, దేవుని సృష్టి అయిన మనిషి కోసం నేను ఏం చేశాను అనే ప్రశ్నలు మనలో పుడితే అదే భక్తి సాహిత్య విజయం. నేటి యువతను భక్తి సాహిత్యం వైపు తీసుకురావాలంటే పాత భాషను మాత్రమే వారికి అందించడం సరిపోదు. పాత సాహిత్యాన్ని కొత్త మాధ్యమాల్లోకి తీసుకురావాలి. కీర్తనలకు ఆధునిక సంగీత రూపకల్పన చేయవచ్చు. పోతన పద్యాలకు డిజిటల్ కథనాలు రూపొందించవచ్చు. వేమన పద్యాలపై నచ్చిన వీడియోలు చేయవచ్చు. అన్నమయ్య కీర్తనల భావాన్ని ఆధునిక జీవితంలో అనుసంధానము చేయవచ్చు. భక్తి సాహిత్యంపై పాడ్కాస్ట్లు, యూట్యూబ్ కార్యక్రమాలు, సాహిత్య చర్చలు నిర్వహించవచ్చు. అప్పుడు మన యువత భక్తి సాహిత్యాన్ని పాతకాల విషయంగా కాకుండా మన జీవితానికి ఉపయోగపడే జ్ఞానంగా స్వీకరిస్తుంది. భక్తి సాహిత్యానికి ఒక హెచ్చరిక. అయితే భక్తి సాహిత్యాన్ని మనం బాధ్యతతో అర్థం చేసుకోవాలి. భక్తి పేరుతో మూఢనమ్మకాలను పెంచకూడదు. భయాలను సృష్టించకూడదు. మనుషుల మధ్య విభేదాలు పెంచకూడదు. కుల మత విద్వేషాలకు అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే నిజమైన భక్తి మనిషిని చిన్నచూపు చూడదు. నిజమైన భక్తి మనిషిని విశాల హృదయాన్ని చేస్తుంది. అందుకే భక్తి సాహిత్యం మనకిచ్చే సందేశాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే, దేవుడిపై విశ్వాసం మనసును పవిత్రం చేస్తే మనిషిపై ప్రేమ భక్తిని పరిపూర్ణం చేస్తుంది. మహానుభావులారా, తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నో ప్రక్రియలు వచ్చాయి. ప్రబంధం వచ్చింది, శతకం వచ్చింది, పద్యం వచ్చింది, కీర్తన వచ్చింది, నవల వచ్చింది, కథ వచ్చింది, వచన కవిత వచ్చింది. కానీ వీటన్నిటి మధ్య భక్తి సాహిత్యం ఒక నిరంతర జీవన ప్రవాహంలా కొనసాగుతూనే ఉంది. పోతన మనకు భక్తిలోని కవితా మాధుర్యాన్ని అందించారు. అన్నమయ్య భక్తికి సంగీత స్వరాన్ని అందించారు. వేమన భక్తికి తాత్వికతను, సామాజిక ప్రశ్నను జోడించారు. రామదాసు భక్తిలోని ఆర్తిని మనకు వినిపించారు. త్యాగయ్య భక్తిని సంగీత సాహిత్య శిఖరాలకు తీసుకువెళ్లారు. క్షేత్రయ్య భక్తిలోని ప్రేమ, శృంగార సౌందర్యాన్ని ఆవిష్కరించారు. వెంగమామ భక్తి సాహిత్యంలో స్త్రీ స్వరానికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఈ మహనీయులందరి రచనలు పరిశీలిస్తే ఒకే సత్యం మనకు స్పష్టమవుతుంది. భక్తి సాహిత్యం దేవుడి గురించి రాసిన సాహిత్యం మాత్రమే కాదు, మనిషి గురించి, మనిషి మనసు గురించి, మనిషి విలువల గురించి రాసిన సాహిత్యం. అందుకే మనం భక్తి సాహిత్యాన్ని కేవలం పూజాగదిలో ఉంచకూడదు. మన ఆలోచనలోకి తీసుకురావాలి, మన ప్రవర్తనలోకి తీసుకురావాలి, మన సామాజిక జీవితంలోకి తీసుకురావాలి, మన యువతకు అందించాలి. ఎందుకంటే అక్షరానికి ఆధ్యాత్మికత ఇచ్చింది భక్తి, భక్తికి భాషణ ఇచ్చింది తెలుగు, తెలుగు ప్రజల హృదయాన్ని ఇచ్చింది భక్తి సాహిత్యం. చివరగా నాలుగు పంక్తుల్లో నా మాటను ముగించాలనుకుంటున్నాను. దేవుని వెతికిన అక్షరం భక్తి సాహిత్యమైంది, మనిషిని వెతికిన ఆలోచన మానవతా సాహిత్యమైంది. తెలుగు నేలపై పుట్టిన రెండు ప్రవాహాల సంగమమే మన తెలుగు సాహిత్యానికి శాశ్వత వైభవమైంది. భక్తి మనసును మార్చాలి, సాహిత్యం సమాజాన్ని మార్చాలి, మానవత్వం ప్రపంచాన్ని మార్చాలి. అదే తెలుగు భక్తి సాహిత్యపు మహత్తర సందేశం.
3: మీరింతవరకు తెలుగు భాష ఔన్నత్యం గురించి శ్రీమతి బెహరా విజయభారతిదేవి గారి ప్రసంగం విన్నారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకందించిన వారు విమల సాహితీ సమితి హైదరాబాద్.
2: డాక్టర్ జల్దీ విద్యాధర్ గారి అమ్మగారైన విమల గారి పేరున గత 14 సంవత్సరాలుగా సాహిత్యంలో ప్రఖ్యాత కవుల పుస్తకాలపై సమీక్షలు, కవి సమ్మేళనాలు, సాహిత్య అంశాలపై సదస్సులు నిర్వహిస్తూ,
1: ప్రముఖ రచయిత బుచ్చిబాబు గారి పేరున అవార్డు అందిస్తూ,
2: అక్షరాన్ని ఆరాధనగా,
1: సాహిత్యాన్ని సాధనగా,
2: సాహితీ ప్రియులను ఒకే వేదికపై కలుపుతున్న అక్షర కుటుంబం
1: విమల సాహితీ సమితి హైదరాబాద్.
0: సాహితీ సౌరభాలు సాహిత్య రచనలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

0: పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్ దని.

ఇద్దరు చిత్రం నుండి ఉన్నికృష్ణన్ బాంబే జయశ్రీ పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి పౌర్ణమి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాఘవేంద్ర చిత్రం నుండి శ్రేయా ఘోషల్ కల్పన పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989607 6.
1: మరొక నెంబర్ 7.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874-29-5038, మరొక నెంబర్ 29-5039. ఇది కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఊరు పేరు భైరవకోన చిత్రం నుండి సిద్ధు శ్రీరామ్ పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధుడా, కాల జ్ఞానం కల్లగాడురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08744295039, మరొక నెంబర్ 295039. ఇది కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దశావతారం చిత్రం నుండి వినీత్ పాడిన పాట.

0: forenoon session today. The Sensex gained 355 points to 74,884, while the Nifty rose 110 points to 23,439 when reports last came in. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేసిన మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా, నడుగుల తామరా,
7: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాదనం వింటారు.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయి వాదనం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్ లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాప్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఇక వార్తల వివరంగా, రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గుజరాత్ లో వడోదరాలో పర్యటిస్తున్నారు. మహారాజా సాయిజరావు విశ్వవిద్యాలయం 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో రాష్టపతి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేస్తారు. డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందిస్తారు. అనంతరం వడోదరాలో బ్రహ్మకుమారి సంస్థకు చెందిన గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ రాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రపంచ నవీకరణ కోసం ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం అనేది కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఒక బలమైన మార్గమని సామాజిక మాధ్యమ వేదికగా మోదీ పేర్కొన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకచోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదికగా నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్టీయ కవి రామ్ధారి సింగ్ ధింకర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. ప్రజల్లో జాగృతి నింపే ధింకర్ ఉద్వేగభరిత కవితలు నేటికీ దేశ ప్రజల హృదయాల్లో వీరత్వాన్ని, ఉత్సాహాన్ని, ఆత్మగౌరవాన్ని నింపుతూనే ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఆయన రచనలు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా మాతృభూమిపై భక్తిభావాన్ని కూడా పెంపొందిస్తున్నాయని తెలిపారు. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రామ్ధారి సింగ్ ధింకర్ కు నివాళులర్పించారు. హిందీ సాహిత్య గగనంలో ధింకర్ స్థానం కేవలం ఒక గొప్ప కవిగా మాత్రమే కాదని, జాతి చైతన్యాన్ని, ప్రజాభావాలను, సామాజిక స్పృహను తన కలంతో అక్షరరూపించిన సాహిత్యవేత్త అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమాపేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమాపేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని తెలిపారు. సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
1: We can see that in conflicts and geopolitical tensions, in the disruption of supply chains, in increasing trade barriers, fragmented investment flows, climate shocks, and the fact that international law and rules are under great pressure.
0: ఈ సమావేశంలో భాగంగా జరిగిన ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో భారత్కు ఉన్న ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కు దాటిందని వెల్లడించారు.
2: India has emerged as one of the major world economies. Our GDP has more than doubled, growth has remained robust, and India today combines a large and increasingly skilled human resource base with increasing capabilities, growing market, a strong digital infrastructure, and expanding technology capabilities.
0: భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ప్రీఫిల్ ఐటీ రిటర్న్స్, రియల్ టైం ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తించాయని తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే మూడు అంశాలపై దృష్టి సారించిందని వివరించారు.
3: technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలన్న లక్ష్యంతో ఈ పథకం చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడలు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పందాల అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్బంగా గల్ఫ్ సహకార మండలి అరబ్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్దం తీవ్రమై దాడులు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రాచ్య ఇంధన మౌలిక వస్తులు, ఇరాన్ చెక్ పాయింట్లు అలాగే నియంత్రణ తప్పించాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఉద్ఘాటించారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వేగంగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఒడిశాలో పలు దక్షిణ తీరప్రాంత జిల్లాల్లో ఈ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో వరదలు, కొండచెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఒడిశా ప్రభుత్వం ముందస్తు విపత్తు నిర్వహణ చర్యలు తీవ్రతరం చేస్తుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా రాష్టాల్లో ఈ రోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాయలసీమ ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ ఈవెంట్లో మహేశ్వరి సింగ్, పరిణాద్ ధాలివాల్, రైజా థిల్లాన్ త్రయం కాంస్య పథకం సాధించింది. పురుషుల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత క్రీడాకారుడు జయమీనా కాంస్య పథకం సాధించారు. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో జయమీనా 2-4 తేడాతో జపాన్ చెందిన టకుయా కురోసాకా చేతిలో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరోవైపు రోయింగ్లో బాల్రాజ్ పన్వర్, సత్నాం సింగ్, సల్మాన్ ఖాన్ జోడీ ఫైనల్స్ చేరుకున్నారు. బాక్సింగ్లో జాదుమణి సింగ్, సాక్షి చౌదరి ప్రీ క్వార్టర్స్ ప్రవేశించారు. పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్, మహిళల ఉషు హాకీ మ్యాచ్లు ఈ రోజు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్ వడోదరాలో మహారాజా సాయేజీరావు విశ్వవిద్యాలయంలో ఈ రోజు జరిగే 75వ వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొంటారు. భారత్లో పన్నుల వ్యవస్థ కాగితరహిత, వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలుగా వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక వాతావరణ సవాళ్లు అధిగమించేందుకు గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో మహిళల టీమ్ స్కిట్ షూటింగ్ విభాగం, పురుషుల షాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారత్ కాంస్య పతకాలు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. కార్మికుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మహిళలపై అరాచకాలు నివారణ ప్రసంగం వింటారు.
2: ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారు అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఆర్యోక్తి. మాతృదేవో భవ అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువైంది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్య కృత్యమయ్యాయి. పోలీసులున్నారు, చట్టాలున్నాయి, కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు, కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపరించింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్కరోజైనా గడవటం లేదు. గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాలు లైంగిక వేధింపుల నిషేధ చట్టం, ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. భారతదేశంలో ప్రతి గంటకు 2 మహిళలు అత్యాచారానికి గురి కావడం దేశంలో నెలకొన్న పరిస్థితి. దేశంలో మహిళల్లో 70% మంది ఏదో ఒక రూపంలో గృహహింసను ఎదుర్కొంటున్నారు. ఎన్సీఆర్బి ప్రకారం ప్రతి 3 నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి 9 నిమిషాలకు ఒకసారి భర్త, అత్తమామల రూపంలో వివాహితులు వేధింపులు, హింస బారిన పడుతున్నారు. సమాజంలో అన్ని వ్యవస్థల్లోనూ నైతిక విలువలు పతనమవుతుండడం కూడా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు పెరగడానికి ఒక కారణమే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమవడంతో పిల్లల్లో తగిన పరిపక్వత, సంపూర్ణ వ్యక్తిత్వం పెంపొందటం లేదు. వ్యక్తిగత క్రమశిక్షణ, స్వీయ నియంత్రణపై యువతకు తగిన మార్గనిర్దేశం చేసేవారే కరువయ్యారు. ఇంట, బయట వారికి తగిన క్రమశిక్షణ, జవాబుదారీతనం లోపించడం కూడా నేర తీవ్రతకు దారితీస్తుంది. వరకట్న నిషేధ చట్టం, గృహహింస చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, భ్రూణ హత్యల నియంత్రణ చట్టం లాంటివి ఎన్ని వచ్చినా వాటిపై ఇప్పటికీ ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో అవగాహనే లేదు. దీనివల్ల తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారికి కూడా ఇటువంటి చట్టాలపై అవగాహన ఉండట్లేదు. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో 100 కొద్దీ కేసులు నమోదవ్వడం దీనికి నిదర్శనం. మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక చట్టాలు వచ్చాయి. ఇలా అనేక చట్టాలు వచ్చినా వాటి అమలు జరగటం లేదు. చట్టాలు రావాలి, అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు మారాలి. వరకట్న నిషేధ చట్టం 1961. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి కట్నం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరమే. ఒకవేళ ఆచారం పేరుతోనో, స్త్రీధనం పేరుతోనో అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కట్న కానుకలు స్వీకరిస్తే వివాహం జరిగిన 3 నెలల్లోగా ఆస్తిని పెళ్లి కూతురికి మార్చాలని చట్టం చెబుతోంది. ఈ చట్టం అతిక్రమిస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు చేసినప్పటికీ కోరుకున్న ఫలితాలు రాలేదు. కట్నం వేధింపులు తగ్గుముఖం తప్పలేదు. ఈ చట్టం సరైన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం కట్నం ఇవ్వటం నేరమైనప్పటికీ కట్నం ఇచ్చిన వారికి శిక్ష నుంచి మినహాయింపు ఉండటంతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతుంది. వరకట్న నిషేధ చట్టం 1961 నుంచి అమల్లో ఉంది. మహిళలపై జరిగే నేరాల్లో అత్యధికంగా వరకట్న వేధింపులే ఉన్నాయి. వివాహ సమయంలో ఇచ్చుకునే ఆస్తి, విలువైన సెక్యూరిటీని వరకట్నం అంటారు. వివాహ సమయానికి ముందు వెనుక ఇచ్చే లాంఛనాలన్నీ వరకట్నం కిందికే వస్తాయి. సెక్షన్ 3 ప్రకారం వరకట్న వేధింపుల కింద నిందితులకు 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుంది. అలాగే సెక్షన్ 4 ప్రకారం వరకట్నం కోసం ఒత్తిడి చేసే బంధువులు, స్నేహితులకు సైతం 6 నెలల నుంచి 2 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 4A ప్రకారం వరకట్న ప్రకటనలు చెల్లవు. వరకట్న హత్యలు, వేధింపులు తగ్గాలంటే యువతలో, తల్లిదండ్రులలో మార్పు రావాలి. గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005. వరకట్న నిరోధం మహిళలపై అమలవుతున్న అత్యాచారాల నుంచి మహిళలను రక్షించడానికి రూపొందించబడి బహుళ ప్రజాదరణ పొందిన చట్టం గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం 2005. మహిళలపై కుటుంబంలో జరిగే శారీరక హింసతో పాటు గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం. మహిళలపై కుటుంబంలో

జరిగే శారీరక హింసతో పాటు మానసిక, లైంగిక, భావోద్వేగ హింసా రూపాలను హింసగా గుర్తించిన మొదటి చట్టం గృహ హింస చట్టం. గృహ హింసను మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించి తగిన పరిష్కార మార్గాలను అందిస్తుంది ఈ చట్టం. భర్త దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకుండా ఒక హక్కుగా భర్త నివసించే ఇంటిలోనే స్థానం ఇప్పించే విప్లవాత్మకమైన చట్టం గృహ హింస చట్టం. ఈ చట్టాల అమలుకు చేపట్టాల్సిన చర్యలు. సమాజంలో మార్పు. కేవలం చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పన ద్వారా మహిళలపై అత్యాచారాలను అరికట్టవచ్చు అనే భావన సమంజసం కాదు. ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో మార్పు వస్తేనే మహిళలపై దాడులు ఆగుతాయి. చట్టాల ద్వారా సమాజం మారదు, కానీ సమాజంలో అభ్యుదయ మార్పులు జరగాలంటే చట్టాలు కావాలి. మహిళలకు సంబంధించి ఇప్పటికే అనేక చట్టాలు వచ్చాయి. వరకట్న నిషేధిత చట్టం వచ్చినా అది అమలుకు నోచుకోలేదు. ఇలా అనేక చట్టాలు వచ్చినా వాటి అమలు జరగటం లేదు. చట్టాలు రావాలి, అందుకు అనుగుణంగా ప్రభుత్వం, ప్రజలు మారాలి. చట్టాన్ని సరిగా అమలు చేసే యంత్రాంగం, చట్టం స్ఫూర్తిగా నడిచే అధికారులు ఉండాలి. ఈ దేశంలో చట్టంతో, పోలీసులతో మొత్తం మారిపోతుందనుకోవడం అవివేకం. మహిళా పోలీస్ స్టేషన్లు పెరగాలి. ఈ విషయంలో మనం వెనకబడి ఉన్నాం. మహిళల్లో కొంత విశ్వాసం నింపేలా మహిళా పోలీసులను ఎక్కువ సంఖ్యలో నియమించాలి. కంపెనీల్లో కమిటీలు. కంపెనీలలో పనిచేస్తున్న మహిళలకు ఆ కంపెనీ రక్షణ కల్పించాలి. మహిళా ఉద్యోగుల కోసం సొంత రవాణా సదుపాయం వినియోగించాలి. GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఉపయోగించాలి. మహిళల కోసం కంపెనీలలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట సమయంలోపే దర్యాప్తు. అనేక కేసుల్లో శిక్ష పడాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. ఇలాంటి కేసుల్లో నిర్దిష్ట సమయంలోపు దర్యాప్తు పూర్తి చేయాలి. గడువులోపు విచారణ పూర్తి చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలాగే కేసును పదే పదే వాయిదా వేసే న్యాయమూర్తులపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి న్యాయమూర్తులను నియమించాలి. ఈ చట్ట నిర్వహణకు మరికొన్ని సూచనలు తెలుసుకుందాం. మొదటగా, ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలపరచాలి. ప్రైవేటు ట్రాన్స్పోర్టు వల్ల కొంత సమస్య ఉంటుంది. నగరాల్లోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వీటిని బాగు చేయించాలి. టోల్గేట్ వద్ద వాహనం ఆగే సమయంలో కిటికీలు తెరిచి ఉంచాలని నిబంధన పెట్టాలి. ఇలా చేస్తే వాహనం లోపల ఎవరైనా బాధితులు ఉంటే తెలుస్తుంది. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి. భ్రూణ హత్యలు, స్త్రీ శిశుమరణాలు, వరకట్న వేధింపులను నిరోధించగలగాలి. మహిళా విద్యను ప్రోత్సహించాలి. పిల్లలకు తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు సమాజంలో నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకుగాను సమాజం, కుటుంబ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, మీడియా, ప్రచార సాధనాలు మహిళల పట్ల గౌరవ భావాన్ని పెంచాలి. గుర్తు తెలియని వాహనాలు ప్రైవేటు వాహనాలలో ప్రయాణించకపోవడం శ్రేయస్కరం. తమ వెంట పెప్పర్ లాంటి స్ప్రేలు లేదా మిర్చి పౌడర్ లాంటివి బ్యాగులో ఉంచుకోవాలి. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్లకూడదు. సెల్ఫోన్లో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ పరధ్యానంగా ఉండకూడదు. స్వీయ రక్షణ పద్ధతులు కూడా నేర్చుకోవడం అవసరం. అవసరమైతే కరాటే లాంటి వాటిలో శిక్షణ పొందాలి. ప్రతి స్త్రీ బాల్యం నుంచే తనను తాను రక్షించుకోవడం ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. సాధ్యమైనంత వరకు ఎదుటి వ్యక్తులకు ఆనుకొని తగులుతూ మాట్లాడకుండా దూరం జరగాలి. చిన్నప్పటి నుంచే అమ్మని, అక్కని, చెల్లిని, మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలని మగపిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలి. స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం తెలియజేయాలి. వివక్షతతో చూడకుండా బాలబాలికలను ఒకే రకమైన పాఠశాలలకు పంపడం, పౌష్టికాహారం, ఆటపాటలు నేర్పించాలి. బాలికలకు ఆత్మరక్షణ విద్యలు అంటే కరాటే, జుడో, క్రికెట్, బంతి ఆటలు అన్నీ నేర్పాలి. ఎవరైనా స్త్రీలపై దాడి సంఘటన జరగబోతున్నప్పుడు తమ దగ్గర సెంటు స్ప్రే డబ్బాల్లో కారం పొడి, మిరియాల పొడి నీళ్లలో కలిపి వారి కళ్ళల్లో కొట్టాలి. అప్పుడు దొరికిన సమయంలో తప్పించుకోవాలి. ఆడపిల్లలు ప్రతిరోజు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే వారిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. దేశ జనాభాలో దాదాపు సగభాగం మహిళలు ఉంటే
వారి సంక్షేమానికి.

0: భద్రతకు నిర్దేశించిన నిధులు 30% మించడం లేదు. మహిళా సాధికారిత సాధించి నేరరహిత సమాజ సాధనకు నిధులు కేటాయింపు పెంచాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు శిక్ష ఒక్కటే కాదు, చట్టాల్లోనూ మార్పులు చేయాలి. మహిళలపై జరుగుతున్న నేరాలకు గల మూలాలపై పోరాటం చేయాలి. సమాజంలోని అన్ని వర్గాల్లోనూ, యువతలోనూ మానసిక పరిపక్వత కల్పించాల్సిన అవసరం ఉంది. నేరం జరిగిన తర్వాత నిందితుణ్ణి శిక్షించడం కంటే అది జరగకుండా నియంత్రించడమే ముఖ్యం. అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఈ విధంగా ప్రభుత్వం మరియు దేశ పౌరులు మహిళల సంక్షేమం కోసం తమ తమ విధులను నిర్వర్తించినచో మహిళలపై జరుగుతున్న అరాచకాల నిర్మూలన ఖచ్చితంగా జరుగుతుంది.
1: మీరింతవరకు మహిళలపై అరాచకాలు నివారణ ప్రసంగం విన్నారు. కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిత్రగీతం వింటారు.

కార్మికుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక అంశం, పండ్ల తొక్కలతోనే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్రసంగం వింటారు. ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం జీవన శైలిని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా సరైన ఆహార పదార్థాలు తీసుకోవడం, జీవన విధానాన్ని అనుసరించడం లాంటివి చేయాలి. లేదంటే అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. అయితే ఆరోగ్య నిపుణులు ఎన్నో ముఖ్యమైన కూరగాయలు, పండ్ల గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. నిజానికి పండ్లు, కూరగాయల తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివట. కాని మనం కూరగాయలు, పండ్లపైన ఉండే తొక్కను తీసేసి ఆ తరువాత తింటూ ఉంటాం. నిజానికి ఆ తొక్కల్ని కూడా మనం ఆహారంగా తీసుకుంటే ఎంతో మంచిది. సలాడ్ చేసుకునేటప్పుడు కాని వాటిని పేస్ట్ కింద చేసుకుని తీసుకోవడం, లేదంటే కూరని చేసేటప్పుడు కూరగాయల తొక్కల్ని తీయకుండా కూర చేయడం, లేదా తొక్కలతో పచ్చడి లాంటివి చేసుకోవడం, ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు తొక్కలను తీసుకోవచ్చు. ఈ పండ్లు మరియు కూరగాయల తొక్కలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతోంది. పైగా ఎలాంటి ఇబ్బంది కూడా కలగదట. ఈ తొక్కలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగుపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ అద్భుతమైన ఆరోగ్య చిట్కాలు ప్రయత్నించి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అనేక ఇబ్బందుల నుండి కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలా మంది సపోటా పండును పొట్టు తీసేసి తినడానికి ఇష్టపడతారు. కాని ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సపోటా తొక్కలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను నివారించడానికి సహాయపడతాయి. మామిడి మరియు మామిడి తొక్కలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నిజానికి మామిడి తొక్కలలో పోషక పదార్థాలు నిండుగా ఉంటాయి. పచ్చి మామిడికాయ తొక్కలో అయితే విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. పైగా వేసవికాలంలో మామిడి పండ్లు, మామిడికాయలు బాగా దొరుకుతాయి. కనుక వీటిని తీసుకుని చక్కటి లాభాలను పొందవచ్చు. మామిడిని ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మామిడితో మనం చాలా రకాల రెసిపీస్ ని చేసుకోవచ్చు. అలానే మామిడికాయ, ఊరగాయ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. మామిడి తొక్కలలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తొలగించడానికి సహాయం చేస్తుంది. అదేవిధంగా ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. క్యాన్సర్ రిస్క్ నుంచి కూడా మామిడి తొక్కలు మనల్ని బయటపడేస్తాయి. చిలగడ దుంపలు, దీనిని తొక్కలు ఎక్కువగా మేలు చేస్తాయంటున్నారు ఆహార నిపుణులు. వీటిని మనం సులభంగా ఉడకబెట్టుకుని తీసుకోవచ్చు. చిలక సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. కాబట్టి చిలగడ దుంపలు మరియు చిలగడ దుంపల తొక్కలను కూడా తీసుకుంటూ ఉండండి. దానితో అద్భుత ప్రయోజనాలను పొందండి. కీరా దోస కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో కూడా మనం చాలా రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. సలాడ్స్ మొదలు చట్నీస్ వరకు చాలా వంటకాలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే కీరాదోస ముక్కల్ని కూడా చాలా మంది పడేస్తూ ఉంటారు. కాని నిజానికి కీరాదోస తొక్కలలో విటమిన్ కే, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది. ఇది ఒంట్లో ఉండే ప్రోటీన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. కీరా దోశలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యల్ని తొలగిస్తుంది. అలానే ఇది బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. కనుక కీరా దోశ ముక్కల్ని కూడా అనవసరంగా పడేయకండి. వీటిని కూడా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. కమల లేదా కమలా పండ్ల తొక్కలను కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కమలా పండులో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ తొక్కల్ని కూడా పారేయడం మంచిది కాదు. ఈ పండ్లు, తొక్కల్ని ఆరోగ్యానికి, అందానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ తొక్కలు బాగా హెల్ప్ అవుతాయి. అలానే రెస్పిరేటరీ సిస్టమ్ ని శుభ్రపరచడానికి కూడా మనం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది కమల పండు తొక్కలను ఉడకబెట్టి వాటిని పొడి చేసి ముఖానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. దీంతో అందాన్ని ఎంతో మెరుగుపరుచుకోవచ్చు. అదేవిధంగా ఈ తొక్కలను ఒక గాజు పాత్రలో నిల్వ చేసుకుని వంటగదిని శుభ్రం చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. మన నిత్య జీవితంలో నిమ్మకాయల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. శరీర వేడి ఉష్ణోగ్రత

0: ఉష్ణోగ్రతలను తగ్గించడానికి నిమ్మ పండును ఉపయోగిస్తారు. అయితే నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే నిమ్మ తొక్కను కూడా వృధా చేయకుండా తీసుకుంటే మంచిది. నిమ్మ తొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ సి, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా నిమ్మ తొక్క మనకు సహాయం చేస్తుంది. ఓవరాల్ హెల్త్ కి కూడా నిమ్మ తొక్క ఉపయోగకరమే. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు ఈ నిమ్మను ఎక్కువగా వాడాలి. పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కూరగాయలు, పండ్లు, తొక్కలు టేస్టుగా ఉండదని, దానిపై కెమికల్స్ ఉంటాయని, త్వరగా అరగదని కొన్ని కూరగాయలు, పండ్ల తొక్కలు తీసేసి తింటాం. వృధా అంటూ పాడేసే ఈ తొక్కలలో ఎన్నో ఆహార ప్రయోజనాలు ఉన్నాయి. బంగాళదుంప, బీరకాయ, సోరకాయ పొట్టు తీసేసి వంట చేస్తూ ఉంటాం. యాపిల్, ఆరెంజ్, కివీ వంటి ఎన్నో ఫ్రూట్స్ కు తొక్క తీసేసి తింటూ ఉంటాం. తొక్క టేస్ట్గా ఉండదని, దానిపై కెమికల్స్ ఉంటాయని, త్వరగా అరగదని కొన్ని కూరగాయలు, పండ్ల తొక్కలు తీసేసి తీసుకుంటూ ఉంటాం. పండ్లతో దొరికే పోషకాలలో 25-30% తొక్కల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలలో ఉండే ఫైబర్లో 31% పొట్టులోనే ఉంటుంది. నారింజ తొనల కంటే తొక్కలలో విటమిన్ సి 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లైవిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నారింజ తొక్క త్వరగా జీర్ణం కాదు, చేదుగా ఉంటుంది. వీటిని కోరుకొని సలాడ్స్ లో వేసుకోవచ్చు. వాటిని ఎండబెట్టుకుని పొడి చేసుకుని వంటల్లో ఉపయోగించడం వల్ల కూడా పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. ఇక పుచ్చకాయ లోపలి గుజ్జును తీసేసి బయట చెక్కు పాడేస్తూ ఉంటారు. దీనిలో సిట్రులిన్ అనే ఎమైనో యాసిడ్ ఉంటుంది. కండరాల నొప్పులు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలోంచి నైట్రోజన్ ను తొలగించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ గుజ్జులో కన్నా తొక్కలోనే సిట్రులిన్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తొక్కలను కూరగాయల మాదిరిగా వేయించుకుని తినవచ్చు. కావాలంటే పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ తొక్కలతో వడియాలు పెడతారు. పుచ్చకాయ ఉడికించుకుని జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల పదార్థాలను తయారు చేసుకుని శరీరానికి కావలసినంత పోషకాలను అందించవచ్చు. కొంతమంది యాపిల్ ను తొక్క తీసి మరీ తింటూ ఉంటారు. యాపిల్లో పొట్టుతో తింటే విటమిన్ కే 332%, విటమిన్ ఏ 142%, విటమిన్ సి 115%, కాల్షియం 20%, పొటాషియం 19% శరీరానికి అందుతుంది. ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్రెయిన్, లంగ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక బంగాళాదుంపలో కన్నా పొట్టుతోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. పొట్టు తీసేసి ఉడికించిన దానికన్నా పొట్టు తీయకుండా ఉడికించిన బంగాళదుంపలో విటమిన్ సి 175%, పొటాషియం 115%, ఫోలెట్ 111%, మెగ్నీషియం, ఫాస్ఫరస్ 110% అధికంగా ఉంటాయి. వీటి తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కడుపు నిండిన భావన కలిగేలా చేసి ఆకలిని అదుపులో ఉంచుతుంది. తద్వారా బరువు తగ్గవచ్చు. యాపిల్ తొక్కను కళ్లపై 15 నిమిషాల పాటు ఉంచితే కళ్ల అలసట తగ్గి నల్లటి వలయాలు క్రమంగా మాయమవుతాయి. అయితే పండ్ల తొక్కలతో 25-30% వరకు పోషకాలు, విటమిన్స్, ఫైబర్ దాగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు తొక్క లోపలి భాగంలో పండ్లను తోముకుంటే పండ్లపై ఉన్న పసుపు రంగు పోయి పండ్లు తెల్లగా మెరుస్తూ మారుతాయి. కీటకాలు కుట్టిన చోట లేదా చర్మం దురదగా ఉన్నప్పుడు అరటి తొక్కతో రుద్దితే ఉపశమనం లభిస్తుంది. ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను కూడా తగ్గించడానికి ఈ అరటి తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. దానిమ తొక్కలను ఎండబెట్టి నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, దగ్గు త్వరగా తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి ఈ నీటిని మరిగించుకుని తాగడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇక బొప్పాయి తొక్కలో లోపలి భాగాన్ని ముఖంపై సున్నితంగా రుద్దడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. పాదాల పగుళ్లు ఉన్నచోట బొప్పాయి తొక్కలను రుద్దితే పగుళ్లు త్వరగా తగ్గిపోతాయి. నిమ్మ లేదా నారింజ తొక్కలను వెనిగర్లో వేసి కొన్ని రోజులు నానబెడితే సహజ సిద్దమైన సువాసన గల క్లీనర్ తయారవుతుంది. దీనితో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అనేక రకాల కీటకాలు మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి, వాటికి ఈ క్లీనర్ ద్వారా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా అన్ని రకాల పండ్ల తొక్కను చిన్న ముక్కలుగా కోసి కుండీలో వేస్తే అవి కుళ్లి మొక్కలకు అద్భుతమైన సహజ ఎరువుగా పనిచేస్తాయి. ఇలా ఎన్నో రకాల పండ్లను పొట్టు తీసేసే తింటాం. రుచిగా ఉండదనో, తినడానికి కష్టమనో, సరిగ్గా జీర్ణం కాదనో, పురుగు మందుల అవశేషాలు ఉంటాయనో, మనలో చాలా మంది చేసే పనే ఇది. మరో ఆలోచన లేకుండా పొట్టు తీసేసి అవతల పారేస్తూ ఉంటాం. నిజానికి పోషకాలను పారేస్తున్నాం అని అనుకోం. పొట్టుతోనే వీటి మోతాదులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు పొట్టు తీయకుండానే పండ్లు కూరగాయలు తినాలన్నది నిపుణుల సలహా. మరి ఇక నుంచైనా ఈ పండ్లను పోషకాలు అన్నీ అందేలా పొట్టు తీయకుండా తినడానికి ప్రయత్నిద్దాం. మీరింతవరకు పండ్ల తొక్కలతోనే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ప్రసంగం విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
3: RBI అంటుంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఈ ప్రసారంలో 2:30 నిమిషాలకు మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874-295039, మరొక నెంబర్ 295039. ఇది కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఈ ఉదయం అధికారులు జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని, ఇది ఈ రోజు రాత్రికి కళింగపట్నానికి సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

0: ఆదిలాబాద్ వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ కళాతోరణం, రామపాలయం, పిల్లలమర్రి దేవాలయ శిల్ప వాస్తు కళను ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు. విద్యుత్ లైన్లు, వాగుల మల్లింపు, రహదారుల అనుసంధానంపై శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఈ ఉదయం అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు అధికారులు జూరాల నుంచి నీటిని విడుదల చేశారు. ఆయకట్టు రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూరాల, భీమా, నెట్టంపాడు, కోయల్ సాగర్ ఆయకట్టు పంటలను కాపాడేందుకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేల బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను కలిసింది. దాదాపు 5.5 లక్షల ఎకరాల ఆయకట్టులో కీలక దశలో ఉన్న పంటలను కాపాడేందుకు 5,000 క్యూసెక్ల నీటిని నెల రోజుల పాటు నిరంతరాయంగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతులకు లాభం జరిగేలా చర్యలు తీసుకుంటామని కర్ణాటక సీఎం హామీ ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. లోక్భవన్లో మహామనశిక్షా సేవా ప్రకల్ప్ కార్యక్రమంలో 28 మంది నిరుపేద విద్యార్థులకు 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ చెక్లను గవర్నర్ పంపిణీ చేశారు. స్కాలర్షిప్తో జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత అప్రమత్తంగా ఉండాలని, దేశమే ప్రథమం అనే భావనతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ పాదపూజ కార్యక్రమం భక్తి శ్రద్దలతో జరిగింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర సహాయ మంత్రులు బండి సంజయ్ కుమార్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన స్వామీజీ, భారతీయ సంస్కృతి మూలాలను కొత్త తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి కుటుంబంపై ఉందని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వచ్చే నెల నుంచి వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్నాయని, రాష్ట వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాల ద్వారా 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించారు. మిల్లింగ్ లో అక్రమాలు జరగకుండా కొత్త ఫిజికల్ వెరిఫికేషన్ యాప్, ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేసినట్లు వెల్లడించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రూపొందించిన ఎకో ఫ్రెండ్లీ ఎనర్జీ జనరేటింగ్ రూఫ్ కు యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ పేటెంట్ మంజూరు చేసింది. ఆటం పేరుతో పిలిచే ఈ సాంకేతిక సౌర ఘట్టాలను పైకప్పు నిర్మాణ సామాగ్రితో అనుసంధానించి విద్యుత్ ఉత్పత్తి చేసే వినూత్న సోలార్ రూఫింగ్ విధానం ఇది. దీని ద్వారా సాంప్రదాయ సోలార్ రూఫ్ల కంటే 20 నుంచి 40% అధిక విద్యుత్ ఉత్పత్తి చేయగలదని ఎంపీ వెల్లడించారు. ఈ గుర్తింపు సుస్థిర ఇంధన రంగంలో భారత ఆవిష్కరణలకు దక్కిన కీలక గౌరవం అని ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలో టీబీ నివారణకు అధికారులు ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. టీబీ బాధితులకు 80 మందికి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్, టీబీ వ్యాధి నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణల్లో అంతరిక్ష రంగ సంస్కరణలు కీలకమైనవిగా నిలిచాయి. 2020 జూన్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ సంస్కరణలు దశాబ్దాలుగా ఇస్రో పరిధిలో ఉన్న అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ, దేశాన్ని స్వావలంబన దిశగా సాంకేతికంగా మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దాలన్న దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
1: ఈ సంస్కరణల్లో భాగంగా ఇండియన్ నేషనల్

0: స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పేరుతో నూతన సంస్థను ఏర్పాటు చేశారు. ప్రైవేటు కంపెనీలు దేశ అంతరిక్ష మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు సమాన అవకాశాలు కల్పించడం, వాటికి తగిన మార్గదర్శకత్వం అందించడం ఈ సంస్థ ప్రధాన బాధ్యత. ఈ సంస్కరణలకు ఉదాహరణగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థను చెప్పుకోవచ్చు. ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకా 2018లో స్థాపించిన ఈ సంస్థ 2022లో దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ను ప్రయోగించి చరిత్ర సృష్టించింది. ఇటీవలే హైదరాబాద్ లోని తమ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించి సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించడం విశేషం. ఈ సంస్కరణలు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయని స్కైరూట్ బ్రాండింగ్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ తేజస్వి భాగవతుల తెలిపారు.
1: 2020 సంవత్సరంలో కేంద్రం తీసుకొచ్చిన స్పేస్ రిఫార్మ్స్ వల్ల స్కైరూట్ లాంటి కంపెనీస్ కి కొత్త అవకాశాలు వచ్చాయి. ఈ సపోర్ట్ తో మేము విక్రమ్ ఎస్ ని లాంచ్ చేశాం. తర్వాత జులై 2026లో విక్రమ్ 1 తో ఆర్బిట్ ని కూడా చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి వేల మంది యంగ్ ఇంజనీర్స్ ఇండియాని గ్లోబల్ స్పేస్ సెక్టర్ లో ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తున్నారు. 2047 వికసిత్ భారత్ కి ఇది ఎంతో సపోర్ట్ గా నిలుస్తుంది.
0: యువతకు ఉపాధి అవకాశాలు, అంకుర సంస్థల వృద్ధి, గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచడం వంటి ప్రజా సంక్షేమ లక్ష్యాలతో ఈ సంస్కరణలు ముడిపడి ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
2: పశ్చిమ మధ్య వాయువ బంగాళాఖాతంపై కేంద్రీకృతమైన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేటి రాత్రికి విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో ఆంధ్ర, ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు రాష్టంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జమ్మికుంట, హుజూరాబాద్, మానుకొండూరు, చొప్పదండి సహా గ్రామీణ ప్రాంతాల్లో గణపతి నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.
3: ప్రతి నిమజ్జనం ప్లేసెస్ లో ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ అలబరేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లైటింగ్ తో పాటు బ్యారికేడింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ స్విమ్మర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ మెడికల్ టీమ్, అది కాకుండా సఫిషియెంట్ ట్రైన్స్ కూడా పెట్టడం జరిగింది.
2: గణేష్ నిమజ్జన వేడుకలు నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మరోవైపు ఈ రోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గణేష్ నిమజ్జనాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నీతికా పంత్ సూచించారు. ములుగు జిల్లా కొండపర్తిలో సమ్మక్క, సారక్క మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పేరుతో ఇప్ప పువ్వు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఫలితంగా సంఘంలోని మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇప్ప పువ్వు లడ్డూ తయారు చేస్తున్న ఇర్ప మంగావేణి ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: మేము తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డు మంచి క్వాలిటీతో తయారు చేస్తున్నాం కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మాకు కూడా అధిక లాభాలు వస్తున్నాయి. ఇప్ప పువ్వు లడ్డు వల్ల మంచి సేల్స్ ఉన్నాయి. అందువల్ల ఈ లడ్డు చేసే కుటుంబాలు అందరూ సంతోషంగా ఉన్నారు.
2: నెహ్రూ జూలాజికల్ పార్క్ లో నిన్న ప్రపంచ రైనోసెరస్ దినోత్సవం జరిగింది. వివిధ పాఠశాల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరటి, బత్తాయి, పైనాపిల్, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, జామ వంటి పండ్లతో తయారు చేసిన 7 కిలోల ప్రత్యేక కేక్ ను పార్కులోని 5 కొడ్గమ్మగాలకు అందించారు. ఈ రోజు 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. సహజ జీవన విధానాన్ని ప్రోత్సహించడం, వ్యాధి నివారణ, ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ఆయుర్వేద వైద్యశాలలు, కళాశాలల్లో ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా హోమియో ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
5: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మయూరి చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట

ఈ ప్రసారంలో 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 08744295038, మరొక నెంబర్ 295039. ఇది కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు 7 అంతస్తుల మేడ, ఈ చిత్రానికి పి సుశీల పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మనసారా చెదితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదోచావే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-539.
2: ఆతంద్రుల్లో బుక్క చారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35 నిమిషాలకు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునఃప్రసారం.

0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట.
2: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేయాలంటే ఫోన్ నెంబర్ 08744295038, మరొక నెంబర్ 295039. ఈ నెంబర్కి కాల్ చేయండి, హలో అంటూ మాతో ముచ్చటించండి. ఇది కేవలం మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయాలండి. కార్యక్రమంలో ముందుగా ఒక శ్రోత ఉన్నారు రెడీగా. హలో, నమస్తే అండి, మీ పేరేంటండి?
1: నమస్తే మేడం, నా పేరు సాగనేని రమాదేవి, సుజాతనగర్ నుంచి.
0: రమాదేవి గారు, మహిళలు మహారాణులు కార్యక్రమానికి కాల్ చేశారు, చెప్పండి.
1: పాట కావాలి మేడం.
0: మీరేం చేస్తారండి రమాదేవి గారు? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా, వెళ్తున్నారా మరి?
1: దగ్గరే ఉన్నాం మేడం, ఈరోజు ఇంటి దగ్గరే ఉన్నాం.
0: ఓకే,
1: భోజనానికి వెళ్ళొచ్చా మేడం?
0: ఓహో, నవరాత్రులు అన్నదానానికి వెళ్ళారా?
1: వెళ్ళొచ్చా మేడం.
0: వర్షం పడుతుందిగా, అయినా వెళ్ళారా? అవును కదా, వర్షం పడితే వేస్ట్ అయిపోతుంది. ఓకే అండి, మరి మీకు ఏ సినిమా నుండి పాట కావాలి? పాట ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేశారు?
1: మండలం పాపకొండ నుంచి మేడం రాధిక.
0: రాధిక గారు ఏం చేస్తుంటారండి? అవునా, టైలరింగ్ చేస్తారు. ఎలాంటి చేస్తా ఉంటారండి? చేస్తూ ఉంటారు. డిజైనర్ కుడతా ఉంటారా? ఓకే, చిన్న చిన్నగా మామూలుగా ఇంటి దగ్గర వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇంతకి మీ పిల్లలు ఇంత ముందండి?
1: పాప బాబు మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: బాబు బీటెక్ థర్డ్ ఇయర్ మేడం, పాప టెన్త్ క్లాస్.
0: ఓకే, ఇంతకి మీకు ఏ సినిమా నుండి పాట కావాలండి?
1: సీతారామయ్య గారి మనోరాల నుంచి మేడం.
0: ఓ అండి, బానే పాడుతున్నారుగా పాటలు. ఓకే అండి, రాధిక గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

మహిళలు మహారాణులు ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 08744295039, మరొక నెంబర్ 29503. ఈ నెంబర్లకు కాల్ చేయండి, హలో అంటూ మాతో ముచ్చటించండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: హలో, శుభ మధ్యాహ్నం అండి.
0: శుభ మధ్యాహ్నం అండి. మీ పేరు?
1: స్వీటీ మాట్లాడుతున్నాను.
0: స్వీటీ గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఓకే, ఎక్కడండి? ఓకే, హలో హలో, స్వీటీ గారు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, లైన్ క్లియర్ లేదండి.
1: హలో,
0: ఓకే అండి. స్వీటీ గారు మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడ కాల్ చేశారు?
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నల్లిప్రియని మాట్లాడుతున్నాను మేడం.
0: నల్లిప్రియ గారు చెప్పండి.
1: ఆయుధ మూవీ నుంచి ఇదేమిటమ్మా మాయా మాయా అనే సాంగ్ వినిపించండి మేడం మాకు.
0: ఓకే అండి. మీ దగ్గర వర్షాలు పడుతున్నాయండి?
1: వర్షాలు బాగా పడుతున్నాయి మేడం. నైట్ పడుతున్నాయి, ఉదయం పడుతుంది.
0: ఓకే, కాస్త వాతావరణం చల్లబడింది.
1: వాతావరణం చల్లబడింది మేడం, వర్షం బాగా పడుతుంది
0: మేడం.
1: అక్కడేవో మేడం వర్షాలు?
0: ఉన్నాయండి, ఇక్కడ కూడా నిన్నటి నుండి స్టార్ట్ అయింది.
1: మాకు 2 రోజులు మేడం స్టార్ట్ అయింది.
0: ఓకే అండి. నల్లిని గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్స్ మేడం.

0: హలో, శుభ మధ్యాహ్నం అండి. రాధాపసి గారు చెప్పండి, మహిళలు మహారాణుల కార్యక్రమాన్ని కాల్ చేశారు. బాగున్నామండి.
1: ఈ రోజు కృషి మేడం హాస్పిటల్ గురించి చెప్పిన ప్రోగ్రామ్ బాగుంది మేడం. ఇందాక బాగా చిన్నపాటి మేము విద్యారాము అనుకున్నాము. ఆ ప్రోగ్రామ్ చాలా నచ్చింది. ఈ రోజు నాకు దేవంతకుడు తిరువ నుంచి ఎల్లెమ్మకు పిల్లంట అందరి సంబరం అంటే ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, రాధాపాసి గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: మహిళలు మహారాణుల కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేశారు?
1: మా పేరు అరుణ మేడం, సుజాత మేడం నుంచి కాల్ చేస్తున్నా మేడం.
0: అరుణ గారు ఏం చేస్తూ ఉంటారండి?
1: మేము చీల పండుగ వెళ్తాం మేడం.
0: వర్షం పడుతుందిగా, ఇప్పుడు కూడా వెళ్ళారా?
1: మేడం, నర్సరీలో విత్తనాలు పెడుతున్నా.
0: ఓ, నర్సరీలో విత్తనాలు పెడుతుంటారు. ఇప్పుడు ఏం ఏం పెడుతున్నారు? ఇప్పుడు
1: టమాటా మేడం.
0: టమాటా. ఇంకా ఇంకా ఎలాంటి రకాలు పెడతారండి?
1: మిర్చి, టమాటా, వంగ, బంతి అవి పెడతాం మేడం.
0: బంతి కూడా ఇప్పుడు సీజన్ వస్తుంది నెక్స్ట్ మంత్ కి.
1: అంతే కానీ ఇప్పుడు అవి దొరకవు మేడం, అవి 2 నెలల ముందే పెడతాం. ఎందుకంటే దసరా కందరు కదా మేడం.
0: అవునవును,
1: అందుకనే ముందే పెడతారు.
0: ముందే పెట్టేస్తారు. వచ్చే నెల పండగలకి రెడీగా ఉంటాయి పువ్వులు. ఎంతమంది ఉంటారండి అక్కడ?
1: 4 మంది మేడం మొత్తం బ్యాచ్. మరి అయితే ప్రస్తుతానికి 10 మంది దాకా వస్తాం మేడం డైలీ.
0: ఓకే, ఎన్నింటికి వెళ్ళి ఎన్నింటికి వస్తారండి?
1: ఉదయం 6:30 సాయంత్రం 6 అవుతుంది మేడం.
0: ఓకే అండి.
1: అయితే ఒక బ్యాచ్ ఏమో 9 గంటలకు వెళ్ళి 5 గంటలకు వస్తారు మేడం. 5:30
0: ముందు వెళ్ళి ముందుగా వచ్చేస్తారు. మీరు కొంచెం లేట్ గా వెళ్ళి లేట్ గా వచ్చేస్తారు.
1: ఓకే
0: అండి. అరుణ గారు ఇంతకీ మీకు ఏ పాట కావాలి?
1: సినిమాలు.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: chama.
1: మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేయాలంటే 0874 2950038, మరొక నెంబర్ 2950039.

0: కార్యక్రమంలో నెక్స్ట్ కలర్ సిద్ధంగా ఉన్నారు. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేశారండి?
1: ఆర్తి కాలనీ కాటపాలి శారదా సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. శారదా సంపత్ కుమార్ గారు ఏం చేస్తూ ఉంటారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్. ఈరోజు మీకు ఏ పాట కావాలండి?
1: రాముడు వీముడి చిత్రంలో గట సరదా సుశీల గారి పాడిన పాట వినిపిస్తుంది.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దామండి. హలో
1: హలో, నమస్తే మేడం. మా అత్తగారు, నా పేరు కృష్ణవేణి మేడం.
0: కృష్ణవేణి గారు ఏం చేస్తూ ఉంటారండి?
1: పనికెళ్తాం మేడం.
0: పనికెళ్తూ ఉంటారా? ఏం పనికెళ్తారండి?
1: వంకాయలు, టమాటాలు, కూరగాయలు, కాకరకాయ అన్ని కోస్తాం మేడం.
0: అవునా? మరి వర్షం పడిందిగా, ఇప్పుడు పాడబావాలి కోసి పెడితే?
1: నిన్న వర్షంగా మేడం, పనిలేదు. ఇంటి దగ్గరే ఉన్నాం.
0: మరి కోయకపోయినా పండిపోతాయి కదా, చెట్ల మీద పాడైపోతాయి కదా వర్షానికి. నిన్న కోసేశారా? ఇవాళ మాత్రం చెట్ల మీద అట్లనే వదిలేశారు. రేపు పోసుకోవాలా? మరి వర్షానికి తడిసినాయి కదా, ఏం పాడుకోవాలి? ఏం కదా. ఓకే అండి, ఇంతకీ మీకు ఏ పాట కావాలండి?
1: దేవుని సినిమాలో అంటే దుర్గమ్మ పాట మేడం.
0: ఓకే అండి, కృష్ణవేణి గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో, మహిళలు మహారాణులు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేశారు?
1: నా పేరు నూర్జహాన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
1: నా పేరు నూర్జహాన్, కొత్తగూడెం పర్మటం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి నూర్జహాన్ గారు, ఏం చేస్తూ ఉంటారు?
1: టైలరింగ్ చేస్తుంటాం మేడం.
0: టైలరింగ్ చేస్తూ ఉంటారు?
1: అవును మేడం.
0: ఇప్పుడు పర్లేదా సీజనా?
1: అవును మేడం.
0: ఇప్పుడు వచ్చినదా దసరా?
1: అవును మేడం.
0: ఇప్పటి నుండే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి.
1: అవును మేడం, అవునవును.
0: కొత్త కొత్త మోడల్స్ కుడతారా లేకపోతే నార్మల్ గా కుట్టేస్తారా మీరు?
1: కొత్త మోడలే కుడతాం మేడం.
0: కొత్త మోడల్స్ కుడతారు. ఒకవేళ ఎవరైనా ఇది కావాలి అంటే చేసిస్తారా?
1: వెంటనే.
0: ఓకే ఓకే.
1: అర్జెంటుగా గంటలో కుట్టిచ్చేస్తా.
0: ఓకే అండి. ఇంకా మీకు ఏ పాట కావాలండి?
1: ఈ రోజు అసెంబ్లీ రౌడీ సినిమాలో నుంచి ఆ పాట కాదు మేడం.
0: ఓకే అండి, నూర్జహాన్ గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మహిళలు మహారాణులు కార్యక్రమానికి మరొక కాలర్ శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో మేడం, నమస్తే. మేడం
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ కాల్ చేశారు? సత్యమ్మ గారు ఏం చేస్తూ ఉంటారు? టైలరింగ్ చేస్తూ ఉంటారు. ఎలాంటివి చేస్తారండి? ఖాళీ అంటే డిజైనర్ లేకుండా
1: మామూలుగానే, ఇంకా
0: నార్మల్ అన్ని కుట్టేస్తూ ఉంటారు.
1: అయితే మధ్యలో నేర్చుకున్నా, ఫస్ట్ కెళ్ళి కాకుండా నేను పిల్లలైనా నేర్చుకున్నా కాబట్టి మామూలుగా నార్మల్ కుట్టా.
0: అవును, ఇంట్లో వరకు అన్నీ చేసుకుంటారు మీరు?
1: గిరాకీ కూడా కుడతా.
0: ఓకే,
1: మామూలుగా డిజైన్స్ ఎక్కువ లేకుండా మామూలు డిజైన్స్ పెట్టి కుడతా.
0: ఓకే అండి, మీకు ఏ పాట కావాలండి?
1: కోరుకున్న మూడు మేడం.
0: కోరుకున్న మూడు చిత్రం నుండి పాట.
1: సరే మేడం.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో మరొక శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేశారు?
1: నా పేరు కాపర్తి కళ్యాణి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపురి గ్రామం నుంచి మేడం.
0: కళ్యాణి గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు?
1: ప్రజెంట్ హౌస్ వైఫ్ మేడం.
0: హౌస్ వైఫ్. పిల్లలా?
1: బాబు మేడం, ఒక బాబు. బాబుకి 7th మంత్ మేడం. మా బాబు కోసం ఇవాళ మా బాబు లక్షిత్రామ్ కోసం శిశుంద్రి మూవీలో నుంచి సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి. కళ్యాణి గారు, మీకోసం మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు, ఎక్కడ నుండి కాల్ చేశారు?
1: నేను ఝాన్సీ జరూర్పూర్ మండలం పాపకొలను అండి.
0: ఝాన్సీ గారు చెప్పండి, ఏం చేస్తూ ఉంటారండి మీరు?
1: వ్యవసాయం చేస్తాను మేడం.
0: వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం వేశారండి?
1: పత్తి, మిర్చి అని వరి పొలం వేసామండి. ప్రజెంట్
0: వర్షాలు లేవు కదండి, మరి అది ఓకేనా?
1: వర్షాలంటే వరి పొలం కొంచెం బోర్ దగ్గర వేసాము, పత్తికి వర్షాలు పడతా ఉన్నాయి కదా మధ్య మధ్యలో. మిరపతోటకు కూడా ధరికి పడుతూనే ఉన్నాయి, మరి నీళ్ళు కట్టలేదు. ఇంకా మరీ ఎండలు ఎక్కువ అయితే
0: మీకు బోర్ బావి వసతి ఉంది కాబట్టి పర్లేదు అంటారు.
1: అవునండి.
0: మీకు ఏ పాట కావాలండి?
1: మెరుపుకారుడు చిత్రం నుండి వెన్నెలవే వెన్నెలవే సాంగ్ ప్లే చేయండి.
0: ఓకే అండి, ఝాన్సీ గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: మహిళలు మహారాణులు కార్యక్రమంలో నెక్స్ట్ శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ కాల్ చేశారు? కావ్యశ్రీ గారు, చెప్పండి, ఈ రోజు మీకు ఏ పాట కావాలండి?
1: అందాల రాముడు మూవీలో నుండి జాబిల్లి రావాల సాంగ్.
0: ఓకే, ఇందకే మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే అండి, మీకు పాట వచ్చేస్తుంది, వినండి.

0: హలో
1: మేడం, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేశారండి?
1: ఎక్కడండి, రాజేశ్వరి. ఎన్ని సార్లు తయారేస్తానండి మీకోసం? అసలు
0: అందరూ చేస్తూ ఉంటారు కదండి.
1: అందరూ చేస్తుంటారు.
0: ఓకే అండి, రాజేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారండి?
1: మేడం, పన్నెండు పనికి వెళ్తా, ఇంట్లో నేను వర్షం కదా నిన్న.
0: అవును, వర్షం పడిందిగా. ఇప్పుడు ఏం పనులు ఉండవు? ఇప్పుడు
1: ఇప్పుడే ఉన్నావు మేడం.
0: మామూలుగా ఏం పనులు చేస్తా ఉంటారు?
1: మామూలు అంటే అటు చేలల కలుపులకి అటు
0: వెళ్తాం.
1: పొలాల కలుపులు అంటే
0: ఇప్పుడు వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, పనులు ఉన్నాయా మరి?
1: ఇప్పుడు ఏముండవు మేడం, వర్షం కొంచెం తక్కువైతే పనులు ఉంటాయి బయట.
0: ఓకే అండి. రాజేశ్వరి గారు, మీకేం పాట కావాలండి? ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
1: సరే.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: వైశ్యం మందరం.

మరింతవరకు మహిళలు మహారణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఇంతవరకు మీతో ముచ్చటించింది మీ రేడియో నిస్తం ముఖ్యం స్వప్న. సాంకేతిక సహకారం అందించిన వారు శ్రీ ఎం సుమన్, నిర్వహణ శ్రీ కొలపాక శంకరారావు.

ఏకచిత్రగానం శీర్షికన గీత ఆర్ట్స్ వారి అలా వైకుంఠపురంలోని చిత్రంలోని పాటలు వింటారు.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన గీతా ఆర్ట్స్ వారి అలా వైకుంఠపురంలోని చిత్రంలోని పాటలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మువ్వ గోపాలుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట

మీరు విన్న పాట బాలమిత్రుల కథ చిత్రంలోనిది. ఇప్పుడు వినండి పూజాఫలం చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చంటబ్బాయ్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ పాడిన పాట.

గజనీ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట వేటూరి సాహిత్యం అందించగా హరీష్ జయరాజ్ సంగీతం అందించారు.

100.1 MHz పై శ్రోతలు వింటున్నారు చిత్రగీతాలు కార్యక్రమంలో తర్వాత పాట నువ్వు వస్తానంటే నేను అద్దంటానా చిత్రం కోసం సుమంగళి కార్తిక్ పాడిన పాట విందాం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30.
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

కార్యక్రమంలో తర్వాత పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ ఆలపించిన అనంత శ్రీరామ్ సాహిత్య గీతం సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్.

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట పెళ్లి చూపులు చిత్రం కోసం అమృత వర్షిణి పాడిన పాట విందాం.

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744290538.
1: మరొక నెంబర్ 2950039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: శ్రోతలు చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో 6:35 ప్రసారమవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వింటారు. ముందుగా ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. ఇప్పుడు మరొక జానపద గేయం వినండి.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఇక 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం

0: का नया इतिहास रचा। निशानेबाजी में स्केट स्पर्धा में महिला टीम और पुरुष टीम ने कांस्य पदक जीते। भारत एक स्वर्ण, 5 रजत और 6 कांस्य सहित 12 पदकों के साथ 13वें स्थान पर है। राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र मोदी और खेल मंत्री मनसुख मांडविया ने पदक जीतने वाले भारतीय खिलाड़ियों को बधाई दी है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashwani, the news read by V.C. Pramod. The Defense Ministry has signed a contract of over 810 crore rupees with Bharat Dynamics Limited (BDL) for the procurement of 160 satellite smart anti-airfield weapons along with associated equipment for Indian Air Force. The contract was signed in the presence of Defense Secretary Rajesh Kumar Singh in New Delhi today. The delivery of SAAW is scheduled between 2027-28 and 2028-29. SAAW is an air-to-ground precision guided glide bomb which can be launched from platforms like Jaguar, Hawk and Su-30 MKI and has the capability to neutralize enemy airfields from a long standoff range. President Draupadi Murmu inaugurated the Global Spiritual Palace Retreat Center of Brahma Kumaris in Vadodara today. During the event, the President launched the Spiritual Awakening for World Renewal project. She virtually launched the Youth for Vikasit Bharat, Awakening in a Strength for Nation Building campaign. On this occasion, she said that we need such youth power that is inspired by honesty, responsibility, compassion, coexistence and patriotism. She added, India has given the world ideals like yoga, meditation, non-violence, compassion and Vasudhaiva Kutumbakam. External Affairs Minister S. Jaishankar, UAE Foreign Minister Sheikh Abdullah bin Zayed Al Nahyan and French Foreign Minister Jean-Noël Barrot participated in the India-UAE-France trilateral on the sidelines of the 81st session of the United Nations General Assembly UNGA in New York. They discussed collaboration in artificial intelligence, AI, space, health sciences, energy and culture. The three ministers reviewed progress in trilateral cooperation across agreed areas of mutual interest, including space energy, artificial intelligence and culture and heritage. According to the statement released by the Ministry of External Affairs, the leaders also discussed the situation in West Asia. The three ministers emphasized further strengthening and expanding trilateral cooperation in the areas of mutual interest and further building upon the strong and friendly ties that exist between India, France and the UAE. The Election Commission has said that all the decisions, including the electoral roll revision, were taken unanimously. The Commission informed that it has taken numerous decisions, introduced around 40 new initiatives and undertaken many electoral reforms, including special intensive revision in the recent months across the country. The Commission emphasized that difference in views and observations are a normal part of deliberation in any institution and it is a part of the decision-making process before taking a final decision. It said every officer of the Commission is fully authorized to give his suggestions to the Commission for improving the electoral system. The Commission has recently successfully conducted major elections in Bihar, Kerala, Tamil Nadu, Puducherry, Assam and West Bengal and election-related exercises during this period. MY Bharat platform has crossed more than 3 crore registered youth since its launch in the year 2023. The achievement reflects the ever-expanding youth participation who takes part in learning, volunteering leadership, civic engagement and youth-led initiatives. BJP President Nitin Nobin has appointed the party's in-charges and co-in-charges for all 36 states and union territories. Former Union Minister Smriti Irani has been appointed BJP in-charge for Chhattisgarh and Haryana, while Harish Dwivedi will oversee Bihar. Vinay Sahasrabuddhe has been given the charge of Delhi, while Jamyang Sering Namgyal and Darshana Ben Jardosh have been named as co-in-charges. Vinod Tavade has been appointed Uttar Pradesh in charge, with Jagdish Patel, Medha Kulkarni, Pradeep Verma and Anant Ojha named as co-in-charges. Ram Madhav has been given charge of Tamil Nadu and Uttarakhand, while Tarun Chugh will oversee Gujarat. Satish Punia has been appointed in charge of Jammu and Kashmir and Punjab. Anil Antony will handle Goa and Nagaland. Indian men's badminton team settled for the bronze medal after a 3-1 defeat to China in the semi-final in Aichi, Japan today. Indian player Lakshya Sen lost the opening match 21-16, 21-18 to Shi Yuki before Sattvik Sairaj Rankireddy and Chirag Shetty leveled the tie with a 21-11, 22-20 win over reigning world champion Liang Wei King and Wang Chang. And that is the end of this news bulletin.
0: ఆకాశవాణి సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కమ్మంపాటి లక్ష్మి ప్రసూన. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ మంత్రుల విజ్ఞప్తి మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్రానికి నీరందించడానికి ఈరోజు అంగీకారం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో చర్చలు సానుకూలమై ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఈరోజు వెల్లడించాయి. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అంతర్రాష్ట నీటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో సమావేశమైంది. ఎల్నినో ప్రభావం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడిని వివరించిన బృందం ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన శివకుమార్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మారెళ్లపాడులో సుమారు 610 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తొలి విడతలో 4,300 ఎకరాలకు దశల వారీగా 22,000 నుంచి 23,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు 10 నియోజకవర్గాల్లో సాగునీటి విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
2: వినపాక నియోజకవర్గం దగ్గర నుంచి పాలేరు వరకు అన్ని నియోజకవర్గాలకి నీళ్లు ఇవ్వగలిగినటువంటి ఈ గోదావరిని తీసుకెళ్లి రైతుల పాదాలు కడుగుతామని చెప్పి ఆ రోజు మాట్లాడుతున్నాం.
0: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,
2: ఎత్తిగించినే కాదు పులుసుమంతా, ఇది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. దీనికి భూసేకరణకు సంబంధించిన అంశం కూడా కలెక్టర్ గారు వడివడిగా భూసేకరణ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలోనే ఆ ఫారెస్ట్ భూమికి సంబంధించిన దాన్ని రీప్లేస్మెంట్ ఇచ్చి ఈ పులుసుమంత ప్రాజెక్టు ను కూడా స్థాపన చేసుకుని పూర్తి చేసే దిశగా ముందుకెళ్తాం.
0: నాగోల్లో బీజేవైఎం నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ప్రారంభించి రక్తదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా 25,000 మంది యువకులు రక్తదానం చేశారు. స్వార్థం లేని ప్రజాసేవే రాజకీయాల నిజమైన లక్ష్యమని పేర్కొన్న రామచంద్రరావు యువత సమాజ సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే నాగోల్లోని పీబీఆర్ కన్వెన్షన్లో బీజేవైఎం నిర్వహించిన రక్తదాన శిబిరానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిబద్దతతో కూడిన పాలనను ప్రశంసించిన ఆయన, విద్యుత్ కొరత, రైతుల కష్టాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరాకొరా వసతులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట బీజేపీ కార్యాలయంలో రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ, 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలపై చర్చించేందుకు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆన్ వింగ్ ఇంజిన్ సపోర్ట్ కోసం గ్యాట్ సంస్థను అధీకృత ఏపీఏసీ సర్వీస్ సెంటర్గా ఏర్పాటు చేస్తూ జీఎంఆర్ ఏరోటెక్నిక్

స్టాండర్డ్ ఏరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గ్లోబల్ ఇంజిన్ పరిజ్ఞానం, స్థానిక మౌలిక సదుపాయాల కలయికతో ఏర్పడిన ఈ భాగస్వామ్యం విమానాల నిలిపివేత సమయాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిర్వహణ సేవలను అందిస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిపిన సమాపేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం 2 కరువు భత్యాల విడుదలకు అంగీకరించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. పే రివిజన్ కమిషన్ నివేదిక ఈ నెలాఖరు నాటికి వస్తుందని సీఎస్ పేర్కొన్నారు. ప్రభుత్వం 3.46% వద్ద ఒక డీఏ, 2.74% వద్ద మరో డీఏను ఆమోదించింది. 4 నెలల్లో 3వ డీఏ ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు సీపీఎస్ రద్దును పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులకు అధిష్టానం రాష్ట్రాల బాధ్యతను అప్పగించింది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్ఛార్జీలను, కోఇన్ఛార్జీలను నియమించింది. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ బదౌరియా, తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ బన్సల్కు సహా ఇన్ఛార్జీలుగా పనిచేసేందుకు అభయ్ పాటిల్, రేఖా శర్మలను నియమించారు. ఆ మేరకు ఈరోజు ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఎస్ఎన్సీయూ వార్డులో 5 పసికందులు మృతి చెందడం ప్రమాదం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలంలోని పల్లిపాడు గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనులను రాష్ట స్వచ్ఛ భారత్ మిషన్ స్టేట్ డైరెక్టర్ సురేష్ బాబు, అదనపు కలెక్టర్ నరసింగరావు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జలసిరి కార్యక్రమం కింద తవ్విన గుంతలు, మరుగుదొడ్లు, నీటి కుంటలు పరిశీలించి భూగర్భ జలాలు పెంపొందించేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారు. సూర్యాపేట జిల్లా తాటిపాముల పాఠశాల భవనాల్లో 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలల మౌలిక వసతుల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రెడ్ అలర్ట్ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు. తక్షణ సహాయం కోసం 24 గంటలు కంట్రోల్ రూమ్లు, టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తేవాలని అన్నారు. అదేవిధంగా పొంగి పొర్లుతున్న వాగులు, జలాశయాల వద్ద ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదంతో సెప్టెంబర్ 27 ఆదివారం నాడు దేశవ్యాప్తంగా బ్యాంకులు సాధారణ రోజుల్లాగే పనిచేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారాంతపు సెలవులు, సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే 3 రోజుల దేశవ్యాప్త సమ్మె ప్రతిపాదన కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎల్నినో పేరు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఎండపెట్టి కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయంలో తీవ్ర నీటి ఎద్దడిని నివారించేందుకు కల్వకుర్తి, దేవాదుల ప్రాజెక్టులను ఏ విధమైన అంతరాయం లేకుండా 24 గంటలు నడపాలని డిమాండ్ చేశారు. 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని యూపీహెచ్సీలో ఈ రోజు నిర్వహించిన ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ వసతులను పరిశీలించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్లో ఏర్పాటు చేసిన సదరం వైకల్య నిర్దారణ శిబిరాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. శారీరక వైకల్యం ప్రగతికి ఆటంకం కాదని స్పష్టం చేసిన ఆయన అర్హులైన వారందరికీ సర్టిఫికెట్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 3న ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ లోని పటేల్ గార్డెన్స్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీజేపీ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. 50కు పైగా కంపెనీలు రానున్నాయని, జిల్లాలో 10 ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్బంగా ప్రగతి మిత్ర కమ్యూనిటీ హాల్లో ఆయుర్వేద మెగా శిబిరాన్ని హనుమకొండ జిల్లా

0: డాక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియలను మరింత మెరుగుపరచడానికి అంతర్గత సమీక్షలు, పరిపాలనాపరమైన చర్చలు సాధారణ చర్యలేనని భారత ఎన్నికల సంఘం పేర్కొంది. సమగ్రత, చట్టబద్దత, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఏకగ్రీవ నిర్ణయాలు, సైబర్ భద్రతా చర్యలు, పలు రాష్టాల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం కమిషన్ తెచ్చిన సంస్కరణల గురించి ప్రముఖంగా ప్రస్తావించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఏఐ అంతరిక్షం ఊర్జాయా విషయ యుఏఈ తథా ఫ్రాన్స్ దేశయో సమకక్షీయేణ సహ సహయోగ విషయ చర్చితవాన్. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవదత్ యత్ యూనాం ప్రయత్న సప్తచత్వారింశదధిక ద్విసహస్ర తమ వర్షాత్ ప్రాగేవ భారతం వికసిత రాష్ట్రం కరిష్యంతి. ఫిచ్ రేటింగ్స్ ఇత్యనేన భారతస్య జీడీపీ వృద్ధే పూర్వానుమానం 9.6% యావత్ వర్ధితం. భాజపేతి దళాధ్యక్ష నితిన నవీన సర్వేషు 37 రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దళస్య ప్రభారీ సహ ప్రభారీ చ నియుక్తవాన్. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సంపూర్ణే భారతే సార్వజనిక స్వాస్థ్య సేవాయా పరివర్తనస్య 8 వర్షాణి ఆచరతి. అపి చ 26,000 వర్షే ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీట్ దళాని జాపాన్ దేశే కాంస్య పదకం విజితవంత. మీరాబాయి చాను భారోత్తోలనే రజత పదకం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర యుఏఈ విదేశ మంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఫ్రాన్స్ విదేశ మంత్రి జీన్ నోయెల్ వైరోట చ న్యూయార్క్ నగరే సంయుక్త రాష్ట్ర సంఘస్య సామాన్య సభాయా ఏకాశీతి తమస్య సమ్మేళనావధౌ భారత యుఏఈ ఫ్రాన్స్ త్రిపక్షీయ సమ్మేళనే భాగం భజితవంత. అంతరిక్షం, ఊర్జా, కృత్రిమ బుద్ధిమత్త, సంస్కృతి పరంపరాదీనాం పరస్పర హితస్య సహమత క్షేత్రేషు త్రిపక్షీయ సహయోగస్య ప్రగతిం సమీక్షితవంతః. విదేశ మంత్రాలయేన ప్రకాశితస్య వక్తవ్యస్యానుసారం నేతారః పశ్చిమ ఏషియాయాః స్థితిమపి చర్చితవంతః. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యూనాం ప్రయత్నేన 47,000 పూర్వమేవ భారతం వికసిత రాష్ట్రం భవిష్యతి ఇతి విశ్వాస ప్రకటితవతి. అద్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ వడోదా విశ్వవిద్యాలయస్య 75వ దీక్షాంత సమారోహం సంబోధయంతి సా ఉక్తవతి యత్ శిక్షా తదా ఏవ అర్థపూర్ణా భవతి యదా సా రాష్ట్రస్య సమాజస్య చ కృతే ఉపయోజ్యతే. అద్యత్వే ప్రత్యేకస్మిన్ క్షేత్రే ప్రౌద్యోగికీయ పరివర్తనం ప్రచలతి ఇతి రాష్ట్రపతిః అవదత్. సా అగ్రే అవోచత్ యత్ అద్యతనీయానాం బహూనాం సమాహ్వానానాం సమాధానే బహు విషయక విధిః ఏవ ఉపాయః అస్తి. సా శిక్షయా సహ వివిధ క్షేత్రేషు మహిళానాం వర్ధమానాయాః సహభాగితాయాః అపి ప్రశంసాం అకరోత్.
2: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है. ये बदलते हुए भारत की तस्वीर जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है. आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है.
1: ఫిచ్ రేటింగ్స్ ఇతి సంస్థయా వర్తమాన వర్షే భారతస్య జీడీపీ వృద్ధే పూర్వానుమానం 4.6% 9.6% యావత్ వర్ధితం. స్వస్య జూన్ మాసే వైశ్విక ఆర్థిక దృష్టికోణే సంస్థయా ప్రథమ త్రైమాసికే ప్రబలేన వృద్ధిం భారతీయ అర్థవ్యవస్థాయాః స్థితి స్థాపకతాయాః చ కారణాత్ ఊర్ధ్వగామి సంశోధనం మానితం. एतदतिरिच्य एसएंडपी ग्लोबल रेटिंग्स इत्यनेन अपि वर्तमान वित्तीय वर्षे भारतस्य कृते स्वस्य जीडीपी वृद्धेः पूर्वानुमानं 7% यावत् वर्धितम्.

ముందుగా ఈనాటి ఈ పొట్ట ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు 700కు మార్కెట్ ధరల్లో ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రసారమయ్యే మన రైతు మన గ్రామం సమగ్ర సమాచార కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన శాస్త్రం సీనియర్ సైంటిస్ట్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్ గారు అందిస్తున్న వివరాలు తెలుసుకుంటారు. తర్వాత పత్తి పంటలో పూత కాయ దశల్లో ఆశించే గులాబీ రంగు పురుగుల లక్షణాలు యాజమాన్య పద్దతులు ఇక చివరిగా ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలోను 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రగీతాలు. ఇక 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇది ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి మన ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్. 6:35 గ్రీన్ హౌజులలో క్యాప్సికం సాగు సస్యరక్షణ మన రైతు సమాచారం కార్యక్రమంలో. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు నివారణ ఆధునిక చికిత్స పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జవ్వా గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు. ఇక 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత హిందీలోను 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. 9:30 ఏకచిత్ర గానం. 10:00 తిరిగి 11:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతుంది. 12:40 చిత్రగీతాలు వింటారు. ఇక 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 1:50 ఉర్దూల వార్తలు వింటారు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 2:15 దోపహార్ సమాచార హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4:00 నాకు నచ్చిన పాట కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 5:00 చిత్రగీతాలు. ఇక రేపటి మన సాయంత్ర ప్రసారంలో 6:00 హిందీలోను 6:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:37 జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమకుమార్ బృందం పాడిన జానపద గేయాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు. 8:45 సమాచార సంధ్య హిందీలోను. 9:00

అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 10 గంటలకి మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సిద్ధు శ్రీరామ్ పాడిన పాట విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
2: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
2: మరొక నెంబర్ 7989709158.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంది నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో 8 గంటలకు కిన్నెర లహరిలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. 7 గంటలకు మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ముందుగా వ్యవసాయ సూచనలు.

0: రబీలో జింక్ సవరణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అందించే వివరాలు.
1: రబీలో జింక్ పోషకాన్ని ఎలా మనము సవరించుకోవాలో తెలుసుకుందాం. జింక్ అన్నది మనకి సూక్ష్మ పోషకము, అంటే చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరమైనది. అయినా చూసుకున్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో చూసినట్టయితే మిగతా సూక్ష్మ పోషకాల కంటే జింక్ పోషకం అన్నది ఎక్కువ లోపం కనబడుతుంది. అది కూడా రైతులు ఎక్కువ మంది ఎరువులే వేస్తున్నారు గాని సేంద్రీయ ఎరువులు ఎవరు వేయట్లేదు. పచ్చిరొట్ట ఎరువులు గాని సేంద్రీయ ఎరువులు గాని వేయట్లేదు కాబట్టి భూమిలో ఉన్న సారం తగ్గిపోయి అట్లాగే రైతులు ఎక్కువ హైబ్రిడ్స్ ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి మనకి జింక్ పోషకం లోపం అన్నది ఎక్కువైపోయింది. జింక్ చూసుకున్నట్టయితే ఏంటంటే అది చూసుకోవడానికి సూక్ష్మ పోషకమైనప్పటికీ కూడా ఆ చాలా రకాలుగా మొక్కకి ఉపయోగపడుతుంది. చూసుకున్నట్టయితే మనకి పోషకం లోపం ఉన్నట్టయితే మొక్క గిడసబారినట్టు, ఎక్కువగా వాటికి శాకీయత ఎక్కువ లేకపోవడము, ఎక్కువ మనకి పచ్చగా రాకపోవడము, ఆకులు కూడా చిన్నగా అయిపోవడము, ఈ లోపాలన్నది మనకి రబీలో బాగా ఎక్కువ కనబడతాయి. ఒకటి వాతావరణం మూలాన అయిండొచ్చు, పోషక మొక్క తీసుకోకపోయిండొచ్చు, వాతావరణం చలెక్కువైపోయినప్పుడు ఈ పోషకం తీసుకోకపోయిండొచ్చు. రెండవది భూమిలో కూడా ఈ పోషక లోపం కనబడుతుంది. ఈ పోషక లోపాన్ని అధిగమించాలంటే మొదట మనం గుర్తించాలి. గుర్తించాలంటే వివిధ పంటల్లో వివిధ రకాలుగా అది కనబడుతుంది. వరిలో చూసుకున్నట్టయితే వరి నాటిన ఒక 30 రోజుల తర్వాత పైనుంచి 4 ఆకు మీద తుప్పు మచ్చల్లాగా కనబడుతుంది. ఆ తుప్పు మచ్చలు చాలా మంది రైతులు దాన్ని ఏదో రోగం అనుకుని రకరకాల మందులు వేస్తున్నారు కానీ జింక్ సల్ఫేట్ అయితే ఎవరూ చేయరు. దాని మూలానేది ఏమవుతుందంటే మనకి టిల్లర్స్ అనేది ఎక్కువ రావు, మంచిగా ఎదగదు. మనకి ఎప్పుడైతే ఎదగదో సరిగ్గా టిల్లర్స్ రావో మంచిగా రావో మన దిగుబడి కూడా బాగానే తగ్గిపోతుంది. చూసుకున్నట్టయితే జింక్ లోపం అయితే దాదాపు 25% వరకు మనకి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నమాట. జింక్ ఎలా గుర్తుపట్టాలి? దీన్ని వరిలో చెప్పుకున్నట్టు నాటిన 30 రోజుల తర్వాత కనబడుతుంది, దానిలో తుప్పు మచ్చలాగా కనబడుతుంది. అది గుర్తుపట్టి ఆకులు ఈనెల మధ్యలో ఉంటుంది. దాన్ని చూసి మనం జింక్ అనుకోని, ఒకవేళ కనుక రైతులు జింక్ సల్ఫేట్ భూమిలో వేయకపోతే పైన 2 గ్రాములు/లీటర్ 2 గ్రాముల జింక్ సల్ఫేట్ పర్ లీటర్ 1 లీటర్ నీటికి వేసుకుని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని వరిలో సవరించుకోవచ్చు. రైతులకి ముందున్న ఎక్స్పీరియన్స్, అంటే ముందు వేసిన పంటప్పుడు కూడా వాళ్ళకి జింక్ లోపం కనబడుతుంది, ఈ నేలల్లో జింక్ కనబడుతుంది లోపం అనుకుంటే, అట్టి నేలల్లో కూడా వాళ్ళు 20 కేజీల జింక్ సల్ఫేట్ అన్నది భూమిలో వేసుకోవాలి. ఇదేంటంటే ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం వేయక్కర్లేదు, ఆ తర్వాత సంవత్సరం కంపల్సరీ అది, అంటే ఆల్టర్నేట్ ఇయర్స్ కంపల్సరీ జింక్ సల్ఫేట్ అన్నది భూమిలో వేసుకునేటట్టు చూసుకోవాలి. మొక్కజొన్నలు చూసుకున్నట్టయితే ఇది జింక్ లోపం వచ్చినప్పుడు జింక్ పైన ఆకులు ఈనెల మధ్యలో తెల్లగా అయిపోయి మొత్తం ఆకంతా తెల్లగా అయిపోతుంది. తెల్లగా అయిపోయి దూరం నుంచి చూసినప్పుడు మనకి మొగ్గలాగా కనబడుతుంది. కాబట్టి దీన్ని మనం మొక్కజొన్నలో అయితే తెల్ల మొగ్గ అంటారు. వీటిలో కూడా మనకి భూమిలో వేసుకుంటే, వేసినా ఒకవేళ జింక్ లోపం కనబడితే సవరించుకోవడానికి 20 గ్రాముల జింక్ సల్ఫేట్ 10 లీటర్ నీళ్లలో కలుపుకొని వారం నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సవరించుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా మనకి వాణిజ్య పంటలైనటువంటి మిరప లాంటి పంటల్లో కూడా ఇవి లోపాలు కనబడుతున్నాయి. మిరప లాంటి పంటల్లో ఏమంటుందంటే గిరసబారినట్టు అయిపోతుంది మొక్క, ఆకులంతా చిన్నగా అయిపోతాయి. ఆకులు చిన్నగా అయిపోయి మనకి ఏంటంటే ఈ ఆకులు దగ్గరికి అన్నప్పుడు కూడా టప్ మన సౌండ్ వస్తుంది, అంటే బాగా అవి ఆకులు నాణ్యంగా లేకుండా మిగతా మొక్కలంతా ఎంతైతే రావాలో అంత కూడా రాకుండా పొట్టిగా అయిపోవడం, మొక్క చిన్న గిరసబారినట్టు ఉండడము, ఆకులు చిన్నగా అయిపోవడం, దీని మూలాన ఏంటంటే శాకీయత అన్నది మనకి సరిగ్గా పెరగదు, మొక్కలో మన కిరణజన్య సంయోగత సరిగ్గా జరగదు, దీంతో మనకి దిగుబడి అన్నది తగ్గిపోయే అవకాశం ఉంది. వాణిజ్య పంటల్లో కూడా మనకి ఏంటంటే జింక్ సల్ఫేట్ గాని లేకపోతే చలామిన్ జింక్ గాని మనకి 8 నుంచి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నా లేదా 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నా మనకి ఈ జింక్ లోపాన్ని సవరించుకునే అవకాశం ఉంది. అందుకోసమే ఇవి అధిగమించడానికి రైతాంగం ఏం చేయాలంటే భూసార పరీక్ష చేయించుకుంటే జింక్ లోపం ఉందా తెలిసిపోతుంది. మొదటగా మనకి

0: ఖరీఫ్ లో రానప్పటికీ కూడా రబీలో ఈ వాణిజ్య పంటలు, కొన్ని వరి పంటలు మనకి ఈ జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్ష చేయించుకుంటే లోపం ఉన్నప్పుడు వాళ్ళు భూమిలో జింక్ సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ జింక్ సల్ఫేట్ వేసినా కనబడినా పైపాటుగా పిచికారీ చేసుకున్నా మనం సవరించుకునే అవకాశం ఉంది. ఇవే కాకుండా రైతులు ఎరువుల మీదే కాకుండా వాళ్ళు ఎరువులతో పాటు కూడా సేంద్రీయ ఎరువులు గాని, ఇంకా వాళ్ళకి కుదిరితే అవకాశం ఉంటే పంట వేసే ముందు పచ్చిరొట్టె ఎరువులు గాని, పచ్చిరొట్టెలు వేసిన తర్వాత 45 రోజుల తర్వాత 45 నుంచి 50 రోజులు అంటే మొక్క ఏపుగా ఎదిగి శాకీయత మొత్తంగా వచ్చినప్పుడు పూత మొదలయ్యే ముందర భూమిలో కలియదిన్నుకుంటే ఏంటంటే మనకి ఇవి కూడా మనకి భూమిలోని పోషకాల విలువను పెంచుతుంది, ఈ లోపాలను తగ్గిస్తుంది. అవే కాకుండా మనకి ఎక్కడైతే సమస్యాత్మక నేలలు ఉన్నాయో, సమస్య అంటే చౌడు నేలలు, ఈ చౌడు నేలల్లో కూడా జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. సమస్యాత్మక నేలలు కూడా ఒకవేళ మనకు తెలిసినట్టే ఈ నేలల్లో సమస్యాత్మక నేలలు ఉన్నాయని తెలిసినప్పుడు అలాంటి నేలల్లో కూడా మన జింక్ సల్ఫేట్ అన్నది కంపల్సరీ రబ్బేలో వేసుకోవాలి, దుక్కిలోనే వేసుకోండి. పోషకాలను మనము వివిధ పంటలలో మనము ఎలా దాన్ని చూసుకొని దాన్ని గమనించి పంట గమనించి లోపాలు గమనించి ఆ విధంగా సవరించుకుంటే వాళ్ళు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. సమస్యాత్మక నేలలు అంటే మనకి చూసుకున్నట్టయితే చౌడు భూములు, మళ్ళీ ఆమ్ల నేలలు, ఉప్పు చౌడు నేలలు. ఈ నేలల్లో మనకేంటంటే భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు మనకు చౌడు నేలలు అని తెలుస్తుంది, మన పంట వేసినప్పటికీ సరిగ్గా దిగుబడి రాదు. అట్లా రైతులు గనక ఒకవేళ దిగుబడి రాని చోట గనక చూసుకున్నట్టయితే అక్కడ పంట సరిగ్గా వేసినా దిగుబడి రాదు, మనకి దిగుబడి రావట్లేదు, మిగతా వాటిలాగా మన పంట వేసినప్పటికీ కూడా మిగతా వాటిలాగా యాజమాన్యం పద్ధతులు మనం పాటించినప్పటికీ కూడా అనుకున్నంత దిగుబడి రావట్లేదు అంటే ఆ సమస్యాత్మలు, ఆ సమస్యాత్మక నేలల్లో వాళ్ళు గనక ఈ జింక్ లోపం అనేది తప్పకుండా వస్తుంది. ఎరువులతో పాటు జింక్ వేసుకోండి, అది కూడా దుక్కిలోనే వేసుకోండి. ఒకవేళ దుక్కిలో వేసుకునే మటుకు సమస్యాత్మక నేలలు కాబట్టి వాటికి మొక్కకు అందకపోతే మటుకు పైపాటుగా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకుంటూ సవరించుకోవచ్చు.
1: శ్రోతలు, ఇంతవరకు మీరు రబీలో జింక్ సవరణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: Everybody fill it up with lead. Yo, head bob. Yo, head bob. Yo, yo, everybody fill it up with lead.
1: Bullet Raya. రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? తగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే తొలుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చాను రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాడు. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజు నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్టపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటరు సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాళ్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్ కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈ రోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రు దేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే

అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఈ రోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్ లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్ సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీడ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్టపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్ లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పతకాలతో మొత్తం 12 పతకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.
బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు

0: కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి కార్యక్రమం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం.
3: ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి భరత్కారు అందిస్తున్న వివరాలు. మొక్కజొన్న పంట పూత దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన వడలిపోయినట్లు కనిపించును. వీటి నివారణకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. వర్షాధార మొక్కజొన్న పంటలో 2వ దఫా పైపాటి నత్రజని ఎరువులను 50 నుండి 55 రోజుల వయస్సు అనగా పూత దశలో ఎకరానికి 50 కిలోల యూరియా 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం 9 కిలోల ఇసుకను కలిపి మొక్కసుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్న పంటలో ఫ్యూజేరియం ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్ల చుట్టూ నేల బాగా తడిచే విధంగా పోయాలి. కంది పంట సాకీయ దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన వడలిపోయినట్లు కనిపించును. వీటి నివారణకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో ఫైటాప్తోరా ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులును గమనించిన వెంటనే నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు మొక్కల మొదళ్ల చుట్లు పోయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కంది పంటలో కాండం ఈగను గమనించినట్లయితే నివారణకు 1 గ్రాం ఎసిఫెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మినుము పంట పూత నుండి కాయ అభివృద్ది దశలో ఉంది. మినుములో కాండపు ఈగ గమనించినట్లయితే నివారణకు 1 గ్రాం ఎసిఫెట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మినుములో మొవ్వుకుళ్ళు తెగులు గమనించినట్లయితే నివారణకు 0.3 మిల్లీలీటర్ల స్పైనోసాడ్ లేదా 1.25 గ్రాముల డైఫెన్ థైరాన్, 50% డబ్ల్యూపి లేదా 1 మిల్లీలీటర్ స్పైనటోరామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక కూరగాయ పంటలైన మిరప, టమాటా, వంగ మరియు బంతి పంటలను ఎత్తుమడుల మీద నారుపోయడం ద్వారా నారుకుళ్ళు తెగులు నివారించవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయలలో బూజు తెగులు ఆశించుటకు అనుకూలం. వీటి నివారణకు 2.5 గ్రాముల మాంకోజెట్ లేదా 2 గ్రాముల మెటలాక్సిల్ లేదా 2 గ్రాముల కార్బండిజం మరియు మాంకోజెట్ మిశ్రమ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ వాతావరణ పరిస్థితిలో పశుపోషణ కూడా ముఖ్యమైనది. మబ్బుల వాతావరణం ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన పశువులు నీటిని ఎక్కువగా త్రాగుతాయి. కావున ఎక్కువ ప్రదేశాలలో తగినంత నీటిని అందుబాటులో ఉంచాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్లలో కొక్కెర తెగులు సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెలలో చిటుక రోగం మరియు పీపీఆర్, ఆవులు మరియు గేదెలలో గొంతువాపు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు ఆవులు మరియు గేదెలకు టీకాలు వేయించాలి. గొర్రెలు, చూడి పశువులకు నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి. వరి పంట పిలక దశలో ఉంది. నిరంతరంగా నీరు నిలిచి ఉండడం వల్ల వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావమునకు గురికావచ్చు. పొలంలోని నీటిని పూర్తిగా తీసివేసి నేలలో సన్నని పగుళ్లు కనిపించే వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత పొలానికి మళ్లీ నీటిని అందించాలి. వరిలో కాండం కుళ్ళు తెగులు గమనించినట్లయితే వీటి నివారణకు 1 మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లేదా 2 మిల్లీలీటర్ల వాలిడా మైసిన్ మందును

0: లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరిలో కాండం తొలచు పురుగు గమనించినట్లయితే వీటి నివారణకు 0.3 మిల్లీలీటర్ల క్లోరాంట్రా నిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రతి పంట పూత నుండి కాయలు అభివృద్ది చెందే దశలో ఉంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులలో మొక్కలు నేలలోని పోషకాలను గ్రహించలేకపోవడం వలన వడలిపోయినట్లు కనిపించును. వీటి నివారణకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ పంటపై పిచికారీ చేయాలి. నీటి లభ్యత తక్కువగా ఉన్న రైతులు పూత మరియు కాయలు ఏర్పడే దశలో జీవ సంరక్షక తడులు అందించాలి. వర్షాధార ప్రతి పంటలలో పైపాటుగా నత్రజని 25 కిలోలు, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను విత్తిన 60 నుండి 80 రోజుల సమయంలో తగినంత తేమ ఉన్నప్పుడు అందించాలి. ప్రత్తిలో పచ్చదోమ మరియు తామర పురుగులు గమనించినట్లయితే వీటి నివారణకు 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ లేదా 1.25 గ్రాముల డైఫెన్ థైరాన్ లేదా 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 0.75 గ్రాముల సల్ఫాక్సాఫ్లోర్ మందును 5 మిల్లీలీటర్లు 1500 ppm వేప నూనెతో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించుటకు అనుకూలం. వీటి నివారణకు పొలం గట్ల మీద ఉన్న వయ్యారి బామ కలుపును నివారించాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా 2-3 రోజులలో బుట్టకు 7 నుండి 8 రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. వీటి నివారణకు 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm తో పాటు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు నివారణకు మందుల పిచికారీ 10 గంటలలోపు కాని లేదా సాయంత్రం 4 గంటల తర్వాత కాని చేసుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉండకుండా చూడాలి. రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు మరియు చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
1: ఈనాటి కార్యక్రమంలో పత్తి పంటలో పూత కాయదశలో ఆశించి గులాబీ రంగు పురుగు లక్షణాలు, యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ కె రవికుమార్ గారి వివరణ వింటారు.
2: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండించే ముఖ్యమైన పంటల్లో పత్తి అనేది ప్రధానమైంది. ప్రస్తుతం పత్తి కనుక చూసుకున్నట్లయితే పూత మరియు కాయ దశలో మనం వివిధ ప్రాంతాల్లో చూడడం జరుగుతుంది. అయితే ఈ పూత కాయ దశలో ఉన్న పత్తిలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సమయంలో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక చీడపిడ రావడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు ప్రతి సంవత్సరం కూడా పత్తి పంట ఆశించి తద్వారా అధిక సంఖ్యలో ఇది నష్టపరచడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఈ గులాబీ రంగు పురుగు వల్ల రైతులు వాటి నివారణ కోసం అధిక సార్లు ఈ పురుగు మందులు పిచికారీ చేయడం, ఆ పురుగును సకాలంలో యాజమాన్యం చేయడం కోసం ఎక్కువ కూడా ఈ సాగు ఖర్చు కూడా పెరిగిపోవడం అనేది మనం గమనించవచ్చు. అయితే ప్రతి ఏటా కూడా ఈ గులాబీ రంగు పురుగు వల్ల కూడా రైతులు చాలా వరకు కూడా ఒకసారి తీవ్రంగా ఆశించినప్పుడు అది ఎక్కువ కూడా పత్తి పంటను కూడా నష్టపరుస్తున్నట్లు కూడా మనం గమనించడం జరిగింది. కావున ప్రస్తుతం పూత కాయదశలో ఉన్న పత్తిలో ఈ గులాబీ రంగు పురుగుని గనక మనం తొలి దశలో దాని యొక్క ఉనికిని గమనించినట్లయితే సకాలంలో సరైన చర్యలు చేపట్టినట్లయితే ఆ పురుగును నివారించి దాని యొక్క నష్టాన్ని తగ్గించి ఇటు సాగు ఖర్చు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. కావున ఈ గులాబీ రంగు పురుగు ఏ విధంగా ఉంటుంది, అది దాని యొక్క లక్షణాలు ఏంటివి, ఏ విధంగా నష్టపరచడం జరుగుతుంది, మనం చేయాల్సిన యాజమాన్యటి కూడా ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు ఎప్పుడైతే గనక ఈ పూ మొగ్గల పైన, ఆకుల పైన, ఆకు అడుగు భాగాన, కొమ్మల పైన, లేత కాయల పైన, రక్షక పత్రాల పైన కూడా గుడ్లను విడివిడిగా అదేవిధంగా గుంపులు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఎప్పుడైతే గనక ఈ గుడ్ల నుంచి వచ్చిన చిన్న పురుగులు మొగ్గలోకి తోచుకొని పోయి తర్వాత ఆ పువ్వులను మొత్తం తీయడం వల్ల అలాంటి పువ్వులు విచ్చుకోక అవన్నీ కూడా మనకు

పువ్వులుగా మారిపోతాయి. అంటే అలాంటి పువ్వులు అనేది కూడా తర్వాత దశలో మనకు కాయల్లాగా మారవు. ఈ చిన్న చిన్న పురుగులు, ఈ లార్వాలు కాయల మీద కంటికి కనిపించేంత చిన్న రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించే జరుగుతుంది. తద్వారా ఎప్పుడైతే కాయల్లోకి ప్రవేశించిన తర్వాత క్రమేపీ

వీరందరం కూడా మొత్తం కూడా కాలక్రమేణా కూలిపోవడం వల్ల కూడా నష్టాన్ని మనకు బయట గమనించే అవకాశం ఉండదు. ఎప్పుడైతే కనుక కాయలు పరిపక్వత రాకముందే పగిలినప్పుడు దాని యొక్క నష్టాన్ని గమనిస్తాం, అప్పటికే పురుగు కూడా చాలా వరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక ఈ పురుగును తొలి దశల్లో గమనించుకుని మనం దీన్ని నివారించుకోవాలి. ఈ పురుగు ఏ విధంగా నష్టపరుస్తుందో ఒకసారి చూసినట్లయితే ఈ పురుగు యొక్క నష్టం మనకు పైకి కనబడదు. ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే అది మొత్తం కూడా లోపల కాయలోనికి వెళ్లిపోయి చిన్న రంధ్రం చేసి కాయ పరిపక్వత రాకముందే పగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ పువ్వు ముఖ్యంగా ఈ లేత మొగ్గలను ఆశించి ఎప్పుడైతే ఈ ఎదిగే పువ్వులోని పదార్థాలు తీయడం వల్ల కూడా ఈ ఆకర్షణ పత్రాలు ఆకర్షక పత్రాలు విప్పుకోకుండా ముడుచుకొని ఉంటాయి. తద్వారా అలాంటి పువ్వులు గుడ్డి పువ్వులుగా మారిపోయి ఆ పువ్వులన్నీ కూడా కింద రాలిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక అధిక సంఖ్యలో ఈ దశలో వచ్చినప్పుడు ఎక్కువ పువ్వులు కూడా మొత్తం గుడ్డి పువ్వులుగా మారిపోయి అలాంటి పువ్వులు కూడా మన కాయల్లా కూడా మారిపోవు. అయితే రైతులు ఈ సమయంలో మనం ఎప్పుడైతే పూత దశలో ఉండే సమయంలో కనుక ఆ పువ్వులను ఎప్పుడైతే కనుక మనకు పూర్తిగా విప్పుకొని పువ్వులని తీసి చూసినట్లయితే దాని లోపల మనకి ఈ గులాబీ రంగు పురుగును కూడా మనం గమనించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పొలాన్ని అడప తడప ఈ పూత దశలో కంపల్సరీ మనము గమనించుకొని అలాంటి గుడ్డి పూలు కనుక ఏమైనా ఉంటే వాటిని తీసి మనం పారేయడం చేసుకోవాలి. లేత కాయలను కూడా ఇది ఆశించడం జరుగుతుంది. కాబట్టి ఆ కాయలు కూడా మనకు సరిగ్గా పగలక ఎండిపోయి గుడ్డి కాయల్లా కూడా మారిపోయి జరుగుతుంది. కాయలను తీసి చూసినట్లయితే లోపల మనకు ఈ గులాబీ రంగు ఒక పురుగులు కూడా గమనించే అవకాశం ఉంటుంది. కావున మనము రైతులు పువ్వు దశలో చూసుకోవాలి, ఇప్పుడే కాయలు ఏర్పడి ఆ కాయలు పెరిగే సమయంలో కూడా కనీసం ఒక ఎకరంలో ఒక 20 కాయలు తీసుకొని ఆ కాయలను పగలగొట్టి కనుక చూసుకున్నట్లయితే కనీసం ఒక 20 కాయల్లో ఒక 10-20% కాయలు కనుక మనకు ఇది గులాబీ రంగు పురుగు వల్ల నష్టం జరిగినట్లు కనుక అనిపిస్తే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ గుడ్డి పూలు కూడా కనుక మనకి అధిక సంఖ్యలో 10% పైన ఎక్కువ గుడ్డి పూలు కనుక కనబట్టలైతే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రైతులు పత్తి పంట విత్తనం 40 రోజుల నుంచే దీని యొక్క ఉనికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎకరానికి 4 లింగాకాశ బుట్టలు అమర్చి ఆ బుట్టలలో కనుక వరుసగా 3 రోజులు 7 లేదా 8 తల్లి రెక్కల పురుగులు గమనించినట్లయితే, లేకపోతే 10% గుడ్డి పూలు కనుక ఉన్నట్లయితే, లేకపోతే 10% కాయలు పగిలిన తర్వాత చూసుకునే దాంట్లో డ్యామేజ్ ఉంటే వెంటనే మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎప్పుడైతే కనుక ఎకరానికి మనం 4 కాకుండా 8 లింగాకాశాలు కూడా పెట్టుకున్నట్లయితే ఇంకా పురుగును కూడా తన యొక్క సంతానాన్ని కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి తొలి దశల్లో ముఖ్యంగా మనకు ఈ సస్యరక్షణ చర్యల భాగంగా ఎప్పుడైతే కనుక ఈ పురుగు యొక్క ఉనికిని గమనించట్లేదు తొలి దశల్లో వెంటనే మనం 5% వేప గింజల కషాయం కానీ లేకపోతే వేపరూనె 1500 ppm లీటర్కి 5 ml వరకు ఆ పిచ్చికా తీసుకున్నట్లయితే తొలి దశలో ఉండే ఈ పిల్ల పురుగు యొక్క గుడ్లు అదేవిధంగా పిల్ల పురుగులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వేప సమ్మలిత మందుల తర్వాత కూడా ఈ లింగాకాశ బుట్టలతో పాటు కూడా పురుగుల యొక్క ఉధృతిని అంచనా వేసుకొని మన ఈ ట్రైకోకర్మ పరన్న జీవులు అలాంటివి కూడా ఎకరానికి 4 కార్లు కనుక పెట్టుకున్నట్లయితే ఈ ట్రైకోకర్మలో ఉండే వీటి వల్ల కూడా ఆ పురుగును కూడా మనం నివారించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అప్పటికి తగ్గినట్లయితే మనకు అందుబాటులో ఉండే సస్యరక్షణ మొదలు ముఖ్యంగా తొలి దశల్లో క్వినాల్ఫాస్ లీటర్కి 2 ml కానీ లేదా థైరాయిడ్ కార్బు 1.5 g కానీ లేదా ప్రొఫెనాఫాస్ 2 ml కానీ లేదా క్లోరోపైరిఫాస్ 2.5 ml కానీ లేదంటే ఇమామెక్టిన్ బెంజాయిల్ 0.5 g లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకే మందులు పలు మార్లు సార్లు కాకుండా మందులను మారుస్తూ మనం ఎప్పటికప్పుడు ఉధృతి బట్టి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ముఖ్యంగా ఈ సింథటిక్ రైతుల మందులు మనం తొలి దశలు పిచికారి చేయకూడదు. ఒకవేళ పంట చివరి దశలో 1 లేదా 2 సార్లు మాత్రమే ముఖ్యంగా సైపర్మిత్రిన్ 25% 1 ml కానీ లేకపోతే ల్యాండ్రో సైలోత్రిన్ 1 ml కానీ లేదా కాంబినేషన్ లో ముఖ్యంగా థయోమిథ్ ఆక్సిజన్ ప్లస్ ల్యాండ్రోసైలోత్రిన్ 0.4 ml కానీ లేదా ప్రొఫెనాఫాస్ ప్లస్ సైబర్మిత్ 2 ml కానీ లేదా డెల్టామిత్రిన్ ప్లస్ టైజోఫాస్ 1.6 ml కానీ లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. సో అధిక సంఖ్యలో కనుక ఈ సింథటిక్ పైత్రి మందులు కనుక తొలి దశలో పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా రసం పిలిచే పురుగులు ఎక్కువ కూడా తెల్లదోమ కూడా ఎక్కువ ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని గమనించుకుంటూ మనం పురుగు మందులను పిచికారి చేసుకోవాలి. పత్తి పంట తీసేసిన తర్వాత ముఖ్యంగా ఈ పత్తి పంటను మనం 7 నెలలకు మించి పొడిగించకూడదు. వీలైనంత వరకు నవంబర్ చివరిలో కానీ డిసెంబర్ 17 లోపు మనం ఈ పంటను తీసి

0: సిస్టర్ తీసుకున్నట్లయితే తద్వారా గులాబీ రంగు పురుగు యొక్క ఒత్తిడిని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. పంట తీసేసి ముఖ్యంగా ఆరుతడి పంటలు అయినా కానీ పెసలు కానీ లేకపోతే మొక్కజొన్న కానీ వేరైనా ఇతర పంటలతో మనం పంట మార్పిడి చేసుకోవాలి. పంట తీసిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ చేనులు గొర్రెలు మేకలు పశువులతో మేపాలి. అదేవిధంగా పత్తి మూలలన్నీ కూడా ఎందుకంటే ఆ మూలలో కూడా మనకి గులాబీ రంగు పురుగు యొక్క అవశేషాలు ఉంటాయి కాబట్టి వాటి శరీరంతో కానీ రొటవేటర్తో కానీ భూమిలో కలుగుతున్నట్లయితే ఇటు పురుగును నివారించుకోవచ్చు. అదేవిధంగా పత్తి మూలలో ఉండే మనకు ముఖ్యంగా నత్రజని కానీ భాస్వరం పొటాషియం ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ కూడా మళ్ళీ మన భూమిలోకి వస్తే కాబట్టి తద్వారా మనకి ఎరువుల వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పత్తి మూలను ఇళ్ల వద్ద పొయ్యిలో వాడేందుకు నిల్వ ఉంచకూడదు. అదేవిధంగా పత్తిని కూడా ఎక్కువ రోజు కూడా ఇంటి దగ్గర కానీ లేకపోతే జిన్ని మిల్స్ దగ్గర నిల్వ ఉంచకూడదు. ఎప్పటికప్పుడు పంటని మనం మార్కెట్కి తరలించాలి. ముఖ్యంగా మనకు ఈ ఎండిన మూలను అవి విచ్చుకొని కాయను కూడా పీకేసి వాటిని నాశనం చేయాలి. పత్తి మూలను తీసేసిన తర్వాత ఎక్కడైతే కనుక నీటి వసతి ఉన్న చోట భూమిని ఒకసారి బాగా నీరు కనుక ఇచ్చినట్లయితే భూమిలో ఉండే లార్వాలు అదేవిధంగా కోశస్థ దశలు నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు గులాబీ రంగు పురుగుని సకాలంలో గుర్తించి సరైన సమయంలో కనుక సంరక్షణ చర్యలు చేపట్టినట్లయితే దాని యొక్క నష్టాన్ని తగ్గించి మంచి దిగుబడి అదేవిధంగా నికర ఆదాయము పెంచుకోవచ్చు. అదేవిధంగా సాగు ఖర్చు కూడా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ పురుగును గమనించుకొని సరైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరడం జరిగింది.
1: మీరింతవరకు పత్తి పంటలో పూత కాయదశలో ఆశించే గులాబీ రంగు పురుగు లక్షణాలు యాజమాన్య పద్ధతుల గురించి డాక్టర్ కె రవికుమార్ గారి వివరణ విన్నారు. ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్రసంగం వింటారు.
2: ప్లాస్టిక్ ఓ అద్భుతమైన రసాయన సమ్మిళిత పదార్థము. దీనితో అనేక వస్తువులను తయారు చేయవచ్చు. ఇవి అత్యంత అందంగాను రంగురంగులతో ఉండి అత్యంత చౌకగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. దీనితో తయారు కాబడని వస్తువు అంటూ ఏదీ లేదు. స్వతహాగా ప్లాస్టిక్ విషపూరితము కాదు, ఆరోగ్యానికి హానికరము అంతకన్నా కాదు. కాని వాటి వ్యర్థ పదార్థాల వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంతా కాదు. ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన వచ్చే సమస్యలు వ్యర్థ పదార్థాల యాజమాన్య పద్ధతిలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భ జలాల కాలుష్యం మొదలైన వాటితో పాటు విచక్షణ రహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ అంటే పాలిమర్స్, మోనోమర్స్ అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో పునరుక్తమయ్యే యూనిట్లు ఎథిలిన్. పాలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినప్పుడు అవి పొడవైన కార్బన్ అణువుల చైన్లను ఏర్పరుస్తాయి. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది. ప్లాస్టిక్ సంచులు మూడు రకాలు. మౌలిక పాలిమర్స్ లో ఏదైనా ఒక దానితో తయారవుతాయి. పాలిఎథిలిన్ ఎక్కువ సాంద్రత గల పాలిఎథిలిన్ HDPE, తక్కువ సాంద్రత గల పాలిఎథిలిన్ LDPE, సరళంగా తక్కువ సాంద్రత గల పాలిఎథిలిన్ LLDPE. కిరాణా సంచులు సామాన్యంగా HDPEతో కలిగి ఉంటాయి. డ్రై క్లీనర్ నుండి ఇచ్చే సంచులు LDPEతో కలిగి ఉంటాయి. ప్లాస్టిసైజర్స్ అనేవి తక్కువ బాష్పశీల ప్రభావం గల సేంద్రియ ఈస్టర్లు. అవి ఆహార పదార్థాలకి స్రావించడం ద్వారా వలసపోగలుగుతాయి. ప్లాస్టిసైజర్స్ లో కూడా క్యాన్సర్ కలగజేసే పదార్థాలు కలిగి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, స్టెబిలైజర్స్, సేంద్రియ అసేంద్రియ రసాయనాలు కలిగి ఉంటాయి. వీటి తయారీ విధాన సమయంలో ఉష్ణవియోగం చెందకుండా రక్షిస్తాయి. కాడ్మియం, సీసం వంటి విషపూరిత ధాతువులు ప్లాస్టిక్ సంచుల మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉపయోగించినప్పుడు కూడా స్రావించి ఆహార పదార్థాలని కలుషితం చేస్తాయి. కాడ్మియం చిన్న మోతాదులో ఉపయోగించినప్పుడు వాంతులు, గుండె పెద్దది కావడం కలగజేస్తుంది. ఎక్కువ కాలం సీసానికి గురైతే మెదడు టిష్యూస్ క్షీణించిపోతాయి. ప్లాస్టిక్ సంచులని సరిగ్గా పారవేయకపోతే డ్రైనేజీ సిస్టమ్ లోకి వెళ్లి వాటిని మూసివేయడం వలన అశుభ్రమైన వాతావరణాన్ని కలగజేసి నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలగజేస్తాయి. పునర్వినియోగం రంగుల ప్లాస్టిక్ సంచులు భూమిలోకి ప్రవేశించి మట్టిని, ఉపమట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాన్ని కలిగి ఉంటుంది. పునర్వినియోగం చేయటానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణ పరంగా పటిష్టమైనవి కాకపోతే పునర్వినియోగం

సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగి ఉన్న లేదా ఇతర వ్యర్థ పదార్థాలతో కలిసి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. మట్టిలో పారవేస్తే భూగర్భ జల అక్విఫర్స్ నింపకుండా అడ్డుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉత్పత్తి మెరుగుపరచడానికి పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్స్, ప్లాస్టిసైజర్స్, ఫిల్లర్స్, అగ్నిమాపకాలని, పిగ్మెంట్లను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. పలుచని ప్లాస్టిక్ సంచులు తక్కువ విలువ కలిగి ఉండి వాటిని వేరుపరచడం కష్టతరంగా ఉంటాయి. ప్లాస్టిక్ సంచుల మందాన్ని పెంచితే ప్లాస్టిక్ సంచుల ఖరీదైనవని ఉండి వాటి ఉపయోగాన్ని తగ్గించవచ్చు. ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ చెత్తని తీసుకెళ్లే వారు కూడా వ్యర్థ సేకరణ తొలగించే విధానంలో పాల్గొనాలి. ప్లాస్టిక్ నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు పారవేయడం వలన మున్సిపల్ ఘన వ్యర్థ యాజమాన్యానికి ఒక సవాలుగా తయారైంది. పర్యాటక ప్రదేశాలలో చాలా పర్వత రాష్ట్రాలలో జమ్మూ అండ్ కాశ్మీర్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ప్లాస్టిక్ సంచులు మరియు సీసాలను ఉపయోగించడాన్ని నిషేధించాయి. హిమాచల్ ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం హెచ్పి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ నియంత్రణ చట్టం 1995 కింద 2009 ఆగస్టు 15 నుండి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం హెచ్పి బయోడిగ్రేడబుల్ గార్బేజ్ నియంత్రణ చట్టం 1995 కింద 15 ఆగస్టు 2009 నుండి రాష్ట్రమంతటా ప్లాస్టిక్ ఉపయోగించడం నిషేధించడానికి కేబినెట్ తీర్మానం తీసుకుంది. కమిటీలని, టాస్క్ ఫోర్సులని నియమించడం ద్వారా దేశంలో వ్యర్థ ప్లాస్టిక్ వలన వాతావరణానికి కలిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంచనా వేసింది. కమిటీ టాస్క్ ఫోర్సుల సమస్యని అధ్యయనం చేసి సిఫార్సు చేస్తారు. ప్లాస్టిక్ సంచులు, కంటైనర్స్ ని నిర్వహించి నియంత్రించడానికి పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ సంరక్షణ చట్టం 1986 కింద రీసైకిల్డ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ వినియోగ నిబంధనలు 1999 జారీ చేసింది. దానిని 2003 సవరించింది. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మీద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 10 ఆర్టికల్ ప్రకటించింది. ప్లాస్టిక్ సంచులకు బదులు జనపనార లేదా క్లాత్ సంచులను వినియోగించడాన్ని జనరంజకం చేయాలి. ఆర్థిక పరమైన ఇన్సెంటివ్స్ తో ప్రేరేపించాలి. అయినప్పటికీ పేపర్ సంచుల తయారీలో చెట్లని కొట్టి వాటిని ఉపయోగించడం జరిగింది. కాబట్టి వాటి వినియోగాన్ని పరిమితం చేయాలి. ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంచులని మాత్రమే ఉపయోగించాలి. బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధన జరుగుతుంది. పేపర్ బ్యాగులు వాటి పునరుద్ధారక స్వభావం, కనీస పర్యావరణ ప్రభావం కారణంగా ప్లాస్టిక్ బ్యాగులకు పర్యావరణ అనుకూలతకు బదులుగా ప్రజాదరణ పొందాయి. అయితే కాగితపు సంచులు చివరికి ఎందుకు విచ్ఛిన్నమవుతాయని మీరెప్పుడైనా ఆలోచిస్తున్నారా? పేపర్ బ్యాగులు విచ్ఛిన్నం కావటానికి వాటి బయోడిగ్రేడబుల్ స్వభావం ప్రధాన కారణాలలో ఒకటి. 100 సంవత్సరాల పాటు వాతావరణంలో ఉండే ప్లాస్టిక్ సంచుల కాకుండా సరైన పద్ధతిలో పేపర్ బ్యాగులు చాలా త్వరగా కుళ్లిపోతాయి. పేపర్ బ్యాగ్ విచ్ఛిన్నమయ్యే రేటు అనేక అంశాలపై ఆధారపడి మారవచ్చు. ఉష్ణోగ్రత, తేమ, ఆక్సిజన్ స్థాయిలు మరియు సూక్ష్మజీవుల ఉనికి అన్ని కుళ్లిపోయే ప్రక్రియలో పాత్ర పోషిస్తాయి. ఆదర్శ పరిస్థితుల్లో కాగితపు నుంచి కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు పూర్తిగా కుళ్లిపోతాయి. కాగితపు సంచులు బయోడిగ్రేడబిలిటీ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ముందుగా ఇది పల్లపు ప్రదేశాలలో వ్యర్థాలు పేరుకుపోవడానికి తగ్గిస్తుంది. ఎందుకంటే కాగితపు సంచులు సహజంగా విరిగిపోయి మట్టిలో భాగమవుతాయి. ఈ ప్రక్రియ సేంద్రియ పదార్థంతో నేలను సుసంపన్నం చేయడంలో మరియు మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇంకా కాగితపు సంచుల బయోడిగ్రేడబిలిటీ వన్యప్రాణులకు హాని కలిగించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొరపాటున చిన్న ప్లాస్టిక్ ముక్కలు తినే జంతువులు జీర్ణ సమస్యలు లేదా మరణానికి కూడా గురవుతాయి. మరోవైపు కాగితపు సంచులు వన్యప్రాణులకు తక్కువ ముప్పును కలిగిస్తాయి. ఎందుకంటే అవి జీర్ణం కాగలవు లేదా హాని చేయకుండా విరిగిపోతాయి. ప్లాస్టిక్ సంచులు పర్యావరణంపై వాటి ప్రతికూల స్వభావానికి ప్రసిద్ధి చెందాయి. అవి జీవనోద్ధారకం చెందినవి మరియు 100 సంవత్సరాల పాటు పర్యావరణంలో కొనసాగిపోతాయి.

0: కాలుష్యానికి దోహదం చేస్తాయి, సముద్ర జీవులకు హాని కలిగిస్తాయి. పేపర్ బ్యాగుల మాదిరిగా కాకుండా ప్లాస్టిక్ సంచులు సులభంగా విచ్ఛిన్నం కావు. ప్లాస్టిక్ యొక్క మన్నికైన స్వభావం అది కుళ్ళిపోవడానికి నిరోధించేలా చేస్తుంది. కాగితపు సంచులు బయోడిగ్రేడబిలిటీని అందజేస్తుండగా వాటిని రీసైక్లింగ్ చేయడం వల్ల వాటి జీవిత కాలాన్ని మరింత పొడిగించవచ్చు, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాగితపు సంచులను రీసైక్లింగ్ చేయడం ద్వారా మేము వానరులను రక్షించవచ్చు, శక్తి వినియోగాన్ని తగ్గించవచ్చు మరియు వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించవచ్చు. రీసైక్లింగ్ కొత్త కాగిత ఉత్పత్తిలో కూడా సహాయపడుతుంది. కాగితపు సంచుల జీవిత చక్రంలో లూప్ను మూసివేస్తుంది. కాగితపు సంచులు వాటి బయోడిగ్రేడబుల్ స్వభావం మరియు సెల్యులోస్ ఫైబర్లను తినే సూక్ష్మజీవులు చర్యల కారణంగా విచ్ఛిన్నమవుతాయి. వాటి కుళ్లిపోయే ప్రక్రియ ఉష్ణోగ్రత, తేమ మరియు సూక్ష్మజీవుల ఉనికి వంటి పర్యావరణ కారకాలచే ప్రభావితమవుతుంది. ప్లాస్టిక్ బ్యాగులతో పోలిస్తే పేపర్ బ్యాగులు ప్యాకేజింగ్ మరియు వ్యర్థాలను తగ్గించడానికి పర్యావరణ అనుకూల ఎంపికను అందిస్తాయి. పేపర్ బ్యాగులు కంపోస్ట్ చేసేందుకు పనికి వస్తాయి. పేపర్ బ్యాగులు ఏమాత్రం హానికరం కావు. గతంలో వలె కాగితం అంటే అటవీ సంపద కలాపం. వెదురు కాకుండా వ్యర్థ పదార్థాలు చెరకు నుంచి పంచదార తీసిన తర్వాత మిగిలిన గుజ్జు పదార్థాల నుంచి గడ్డి ద్వారా కాగితం తయారు చేస్తున్నారు. ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం ఆపి పేపర్ బ్యాగులను వాడి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం.
1: మీరింతవరకు ప్లాస్టిక్ ను నివారిద్దాం ప్రసంగం విన్నారు.
2: మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం విన్నారు.

0: కొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంద్ర నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాదిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757.
2: ప్రకటన విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం

0: చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రెషర్ టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి, అసలు ఈ ప్రశస్త్ టూల్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది ఈ టూల్?
1: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో UDID యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ PWD యాక్ట్ 1995 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ది చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్ కు సంస్కరణ చేస్తూ RPW యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2 భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
0: సార్, మరి RPWD యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
1: సో ఈ యాప్ లో మొదటగా ఏంటంటే, స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్ లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
0: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలాని ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్ కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్ లో నమోదు చేస్తారా?
1: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్లకు వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
0: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పార్ట్ లో సాధారణ ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ 1 లో ఉపాధ్యాయులు, పార్ట్ 2 లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ 1 లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 లో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అయిన తర్వాత తదుపరి చర్యలు ఏంటి?
1: పార్ట్ 2 లో కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు పిల్లలకు వైకల్యాలు ఉన్నాయని గుర్తించినచో వారిని సంబంధిత వైద్యుల దగ్గరికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షింపజేసి వారికి సంబంధిత ధృవీకరణ పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
0: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా, అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
1: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర

0: ప్రభుత్వం సూచన. మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
1: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో యూడిఐడి, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధ్రువపత్రం గాని, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధ్రువపత్రం గాని ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యూడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
0: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్, అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
1: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
0: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
1: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
0: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా, కళాశాలలో చూసినా, ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులను చూసారా మీరు, ప్రాబ్లమ్స్ అని చూసారా?
1: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్రరక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి, ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
0: మామూలుగా ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిజబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం, అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
1: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి, వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రెన్యువల్ చేయడమా, క్యాన్సిల్ చేయడమా.

0: జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తన దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్లకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్లు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరో మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొందే సమాన హక్కు ఉంది. చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయుతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్బాబు, సహకారం మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల పదార్థాలతో ఆరోగ్యం, పోషక లాభాల గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం

కార్యక్రమంలో ముందుగా భద్రాచలం చిత్రం నుండి పాటలు వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. భద్రాద్రికు తోడెం జిల్లా ఇల్లెందు కాలరీస్ కాలాసి బస్తీ నుండి మోకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, కళ్యాణ్ చక్రవర్తి యాదవ్, మారేపల్లి కుమారస్వామి, సరోజ, దూడం ఉమాశంకర్, రజిత, సాత్విక, జాడి పెంటయ్య, సూరజ్, జుగల్ కిషోర్, కండేల్వాల్, మురళీధర్, రాములు, శ్రీనివాస్ యాదవ్, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం భద్రాచలం చిత్రం నుండి ఈ గీతం

కార్యక్రమంలో తర్వాత పాట జగదేక వీరుని కథ చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన గీతం సాహిత్యం పింగళి సంగీతం అందించారు పెండ్యాల. ఈ పాటను మాకోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. ఇల్లందు బాటంఫీటు బస్తీ నుండి చిన్నాపాసి కన్నాపాసి బాలాపాసి అరుణాదేవి అరుణ్ కుమార్ అమృత

సునీత, బబిత, సునీత, చాపెల్, చైతు, భానురాజ్, రాజ్విక, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధా పాసే, భవా పాసే, రోహిత్, రోషిణి, లక్కీ, ఉమా, మీనా కుమారి, పార్వతీభాయి, చోటాపురం పాసే, ఉమాశంకర్, ఎండి షాకిర్, షాహెజాదే, మెహరూన్, ప్రవీణ్, సుందర్రాజ్, జగన్మాత, వెంకటేశ్వరరావు, ఇంకా వీరి స్నేహ బృందం. మరి వీరందరి కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఈ గీతం

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత పాట పూలరంగడు చిత్రం కోసం ఘంటసాల పిసిసిల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతం సంగీతం అందించారు సాలూరి రాజేశ్వరరావు. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతినగర్ కాలనీ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామమూర్తి, స్వరూపారాణి, సుధాకర్, లలిత, నరేష్, హర్షిత, జోసిక, అకుల్, అర్జున్, ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో తర్వాతి పాట పూజాఫలం చిత్రం కోసం జానకి ఆలపించిన సి నారాయణరెడ్డి గీతం సంగీతం అందించారు సాలూరి రాజేశ్వరరావు. ఈ పాటను మా కోసం వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరరావు చారి, లక్ష్మి, నాగాచారి, శేషారత్నం, నరసింహాచారి, అనసూర్య ఇంకా వీరి స్నేహ బృందం

మీరు విన్న ఆ పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన గీతం. వినిపించమని కోరిన శ్రోతలు హమాలికాళ్ళి చాతకొండ గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండ్రాతి సమ్మయ్య, గోపమ్మ, నిఖిల్, లాస్య, దక్షిత్, మన్విత ఇంకా వీరి కుటుంబ సభ్యులు. కార్యక్రమంలో తర్వాతి పాట ఖైదీ చిత్రం నుండి వినిపించమని కోరుతున్నారు సుజాత నగర్ రాఘవపురం నుండి గుండేటి వెంకటరాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిదాల కళ్యాణి చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మణి, సాయి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య ఇంకా వీరి స్నేహ బృందం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో తర్వాత పాట మన్మధుడు చిత్రం నుండి వినిపించమని కోరుతున్నారు మన ఆకాశవాణి శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్ జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిసా, షరీఫ్ ఖాన్, అలీం పాషా ఇంకా వీరి స్నేహ బృందం.

కార్యక్రమంలో తర్వాత పాట శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఎస్పీ శైలజ పాడిన పాటను మా కోసం వినిపించమని కోరిన మన ఆకాశవాణి శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, ఇంకా వీరి స్నేహ బృందం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుంద నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసై జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమని వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్

0: 8367567 వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: కార్యక్రమంలో తర్వాత పాట జస్టిస్ చౌదరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన వేటూరి సాహిత్య గీతం సంగీతం అందించారు చక్రవర్తి. ఈ పాటను మాకోసం వినిపించమని కోరిన శ్రోతలు ఇల్లందు మున్సిపాలిటీ 2వ వార్డు ఇల్లందులపాడు బస్తీ నుండి దశావత్ నరహరి చౌహాన్, రాధా, దీపక్ నాయక్, చంద్ర నాయక్, పూజా చౌహాన్, ఇంకా వీరి స్నేహ బృందం రామచందర్, లచ్చాలు, గిరి, కరెంట్ శివ, రాధాపాసి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

నాటి కార్యక్రమంలో చివరగా కార్తీక్ పాడిన సిరివెన్నెల సాహిత్య గీతం మాకోసం వినిపించమని కోరుతున్నారు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి దోర్నాన బాలరాజు రేణుక భద్రి హరిణి లోకేష్ ఇంకా వీరి స్నేహ బృందం.

కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: ది డబ్ల్యూహెచ్ఓ కంట్రీస్, 170 కంట్రీస్ యూజ్ ది ట్రెడిషనల్ అండ్ హర్బల్ మెడిసిన్ ఇన్ ది ఎనీ ఫార్మ్, సమ్ వేర్ ఇన్ ది ట్రెడిషనల్ హర్బల్ ఫార్మ్, సమ్ వేర్ యాజ్ ఎ యోగా, సమ్ వేర్ జస్ట్ లైక్ ఎ కంప్లిమెంటరీ మెడిసిన్, సమ్ వేర్ ఎక్యూపంక్చర్ ఆర్ ది ఫుడ్ థెరపీ ఎట్సెట్రా. సో పీపుల్ యూజ్ డే బై డే, బట్ దే డోంట్ నో రిగార్డింగ్ దీస్ ఆర్ ది మెడిసిన్స్. ఆయుర్వేద సే దేట్ ది నానోషధీభూతం జగతి, దాట్ మీన్స్ నథింగ్ ఈజ్ except from the medicine, everything are medicine, our food is also medicine. If we taking properly, we using these things properly, they use like a medicine. FT efficacy before these establishment or the before the initiations of WHO, the social charming of Ayurveda was not very good, but now after the initiation of our government and the acceptance of WHO, now this is in the streamline and the acceptance is increasing day by day, so that the outproduct in the National Ayurveda Day is now established in the 23rd September.
1: With the theme Ayurveda for a healthier tomorrow, the focus is not merely on preserving an ancient tradition, but on carrying its wisdom forward in a way that is relevant, evidence-formed and accessible to people today. Dr. Rajaram Mahato, thank you very much for sparing your time and sharing such insightful thoughts with us. Thank you, sir.
0: Thank you.
2: You were listening to a discussion on observance of 11th National Ayurveda Day. The participants were Dr. Rajaram Mahato, Additional Professor, All India Institute of Ayurveda, and Sarabjit Kaur, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsttalks@gmail.com or WhatsApp on 9289094044.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు ఉంటారు కార్యక్రమంలో. ముందుగా అక్కా చెల్లెళ్ళు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఆత్రేయ సాహిత్య గీతం విందాం.

Mm-hmm.

మీరు వింటున్న ఆ పాట దానవీర శూరకర్ణ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు ఈ పూట ప్రసారంలో 10:45 మధురిమ ఆపాత మధుర గీతాల కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విందాం.

మధురిమ ఆపాత మధురగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసారంలోని విశేషాలు విందాం. రేపటి మన ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీ సాయి భక్తిగీతాలు, 6:30 సుభాషితం సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్, 6:35 గ్రీన్ హౌజ్లలో క్యాప్సికం సాగు సస్యరక్షణ మన రైతు సమాచారంలో, 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో శ్వాసకోశ వ్యాధులు నివారణ ఆధునిక చికిత్స పల్మనాలజిస్ట్ డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జవ్వా గారితో పరిచయం చేస్తున్న వారు శ్రీమతి కె నాగలక్ష్మి. అనంతరం చిత్రగీతాలు. ఇక 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో గిరిజన పాటలు ప్రసారమవుతాయి. 8:00 సమాచార ప్రభాత హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగ వాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం, 9:30 ఏకచిత్రగానం, 11:00 చిత్రగీతాలు, 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, ఇక 4:00 నాకు నచ్చిన పాట, 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:35 జానపద సంగీత కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ బృందం పాడిన జానపద

ఉదయాలు 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య హిందీలోను, 9:00 న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారాలు. రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 11:04 దాటి 5 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. 100.1 మెగాహెచ్స్ పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. మరి అంతవరకు సెలవు. జై హింద్.